ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 29వ తేదీ, బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 44 సెకన్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం జూలై నెల 29వ తేదీ బుధవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన తాపత్రయం. ఈ అంశంపై డాక్టర్ కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో 6:15 దత్తస్థుతి. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో అనువైన చిరుధాన్యాల పంటల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:00 నల్గొండ జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం.

వరల్డ్ టైగర్స్ డే గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గారి గానం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00, తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈరోజు ఉదయం 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి వివరాల కోసం, మీ సందేహాల నివృత్తి కోసం మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ ఉదయం 10:03. భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వంకాయల సుష్మా కిరణ్మయ్య గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ రషీద్ ఖాన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారం 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ, ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంట సాగుకు మేలైన పద్ధతుల గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. రాత్రి 8:15 నేటి పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష. 9:15 స్పాట్లైట్. 9:30 చర్చా కా విషయ హై. ఈరోజు రాత్రి 10:00 నేటి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు.

0: ఉపశమింపజేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటి కోసం మనిషి సాగించే ప్రయత్నాలు, ఆ రీతులు మనిషి అభ్యున్నతికి ఉపకరిస్తాయి. తాపత్రయాన్ని అధిగమించేందుకు సమస్థితిని అలవరుచుకోవాలని మనస్తత్వవేత్తలు చెబుతారు. మరి ఈ మూడు తాపాలని నిలువరించేది ఎలా? తాపత్రయంలో మొదటిది ఆదిభౌతికం. ఇది భౌతికమైంది. పాంచభౌతిక శరీరం వల్ల ఈ తాపం కలుగుతుంది. శరీర సంబంధమైన ఆకలి, దప్పిక, నిద్ర వంటి అవసరాలు నెరవేరడం వల్ల ఆదిభౌతిక తాపాలు ఉపశమిస్తాయి. అయితే భౌతికపరమైన ఆకాంక్షలు మళ్ళీ మళ్ళీ జరిస్తూనే ఉంటాయి. దేహావసరాలు తిరిగి తిరిగి మళ్ళీ కలుగుతూనే ఉంటాయి. వాటిని విజ్ఞతతో నెరవేర్చుకోవాలి. దేహమే దేవాలయం, జీవుడే అందులో దేవుడు. కాబట్టి ఆ దైవత్వానికి భంగం వాటిల్లకుండా యుక్తాహారాన్ని స్వీకరించాలి. ప్రతి చర్య భగవత్ అనుగ్రహ ప్రక్రియగా భావించాలి. శరీరాన్ని దైవానుగ్రహ సాధనకు ఉపకరణంగా వినియోగించాలి. ఆదిదైవికం అనేది మనసుకు సంబంధించింది. మనసు చేసే మాయాజాలం అంతా ఇంత కాదు. మనోగతమైన వ్యాపకాల వల్ల కలిగే తాపాలు ఎన్నో ఉంటాయి. అయితే ఆ మనసును కట్టడి చేసి దానిని ఆహ్లాదభరితంగా ఉంచాలి. దైవదత్తమైన లలిత కళల సాధన వల్ల ఆదిదైవిక తాపం ఉపశమిస్తుంది. సంగీతం అనే పరమౌషధాన్ని మనసుకు సమర్పించడం ద్వారా ఆ మనసే రామమందిరం అయ్యింది అన్నారు సద్గురు త్యాగరాజస్వామి. మనసు విశృంఖలంగా పయనిస్తుంటే దానిని ఒడిసిపట్టి ధర్మయుతమైన మార్గంలో ప్రవేశపెడితే మనసు సృష్టించే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. మనసుకు ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని చేకూర్చే అనుభూతుల వల్ల మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యము చేకూరుతుంది. ఇక ఆధ్యాత్మిక తాపం, ఇది ఆత్మానుగతమైనది. దీనికి కలిగే దైవికమైన అనుభవాల వల్ల ఈ తాపం ఉపశమనం చేకూరుతుంది. పూజలు, ప్రార్థనలు, ధ్యానం, సత్సంగం, చింతన, ఆరాధనలు, ఇలా ఎన్నో భగవత్ సంబంధిత కార్యక్రమాల వల్ల మనసు సంతృప్తి చెందుతుంది. ఆత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు ఆధ్యాత్మిక తాపం ఉపశమిస్తుంది. జీవన పథంలో అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి, అనురక్తి తగదు. దీనివల్ల శరీరం, మనసు అలజడికి లోనవుతుంది. ఆరాటం, ఆతృత, ఆందోళన, అలజడి, ఆపేక్ష, ఇలాంటి వాటి వల్ల మనసు అల్లకల్లోలమైన సాగరం వల్లే పోటెత్తుతుంది. అర్థం లేని అత్యాశ వల్ల సాధించేది ఏది ఉండదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కోరికలు, ఆకాంక్షలు ఉండటం ఎప్పుడూ తప్పు కాదు. అయితే అవి నియంత్రణలో ఉండాలి. వాస్తవ స్థితిగతుల్ని అవి ప్రతిఫలించాలి. అవి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఆవిష్కరించగలగాలి. ప్రభు, ఈ తాపత్రయాలతో వేగలేకపోతున్నాను, తాపరహితమైన స్థితిలోనే నిన్ను నేను వీక్షించగలను, ఈ తాపత్రయ భారం నుంచి నన్ను రక్షించు, అందువల్ల వీటిని తొలగించి నన్ను నీ హక్కును తీర్చుకో అన్నాడు గోస్వామి తులసీదాసు రామచరిత మనసులో. తాపత్రయం నశిస్తేనే మనసు పరిపూర్ణమైన ఆనందాన్ని ఆస్వాదించగలుగుతుంది. ఆ ఆనందం ఆస్వాదనీయం కావాలంటే అందుకు శారీరక, మానసిక సన్నద్ధత అవసరం. ఆ సన్నద్ధతే చింతన. మనోపలకంపై దైవాన్ని ప్రతిష్ఠించుకొని సర్వదా హృదయంలో ఆ పరమాత్మను ధ్యానించడం ద్వారా మది మహత్తరమైన కోవెలుగా ఆకృతి దాలుస్తుంది. అల్పమైన విషయాల పట్ల లాలస తగ్గుతుంది. శాశ్వతమైన ఆనందం వైపు మనసు దారుల్ని ఏర్పరచుకుంటుంది. తద్వారా తాపత్రయం తొలగి మనిషి మహితాత్ముడై వెలసిల్లడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: తాపత్రయం, ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వానాకాలంలో అనువైన చిరుధాన్యాల పంటల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన వివరాలు ఇప్పుడు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, వానాకాలంలో అనువైన చిరుధాన్య రకాలు, వాటి సాగు గురించి ప్రత్యేకమైన వివరాలు మన రైతు సోదరులకు ఈ విధంగా అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే మెట్ట పంటలో చిరుధాన్యాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పంటలు కేవలం 3 నెలల్లో కోతకు వచ్చి తక్కువ వర్షపు నీటిని ఉపయోగించుకొని రైతు కుటుంబానికి ఆహారంగా పశువులకు చొప్పా దానాను సమకూరుస్తుంది. చిరుధాన్యాల ఉత్పత్తులు పెరగాలంటే రైతులు మేలైన రకాలను సాగు చేసి వాటికి అనువైన నిర్వహణ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా సజ్జ పంటలో వచ్చేసి సజ్జ పంటను తొలకరి వర్షాలు పడిన వెంటనే వానాకాలంలో జూన్ మొదటి వారం నుండి జూలై 2వ వారంలోపు విత్తుకుంటారు. వానాకాలంలో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఆగస్టు 2వ పక్షం వరకు కూడా ఒక ప్రత్యామ్నాయ పంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. సజ్జలో ఇనుము మరియు జింకు శాతం అధికంగా ఉంటుందని గమనించగలరు. ఇక సజ్జలో రకాల విషయానికి వస్తే HSB 67 ఈ రకం 68-70 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8-10 క్వింటాల దిగుబడినిస్తుంది. అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే హైబ్రిడ్ వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది. తర్వాత 2వది RHB 121.

0: ఈ రకం 70-80 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 12-14 క్వింటాలు దిగుబడినిస్తుంది. వెరికంకి తెగులును బెట్టను తట్టుకుంటుంది. ఐసీఎంఎస్ 356 ఈ రకం 80-85 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10 క్వింటాల దిగుబడినిస్తుంది. గింజలు మధ్యస్థలావుగా ఉంటాయి. వెర్రికంకు తెగులను తట్టుకుంటుంది. ఇక ఐసీటీపీ 8203 ఈ రకం 75-80 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8-10 క్వింటాల దిగుబడినిస్తుంది. గింజలు లావుగా ఉంటాయి. వెర్రికంకి తెగులు బెట్టను తట్టుకుంటాయి. ఐసీఎంవి 221 ఈ రకం 85-90 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8-10 క్వింటాల దిగుబడినిస్తుంది. వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. అన్ని ప్రాంతాలకు అనుకూలమైనది. ఇక సజ్జలో రాజ్ 171 ఈ రకం 80-85 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8-10 క్వింటాల దిగుబడినిస్తుంది. వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. ఇక రాగి గురించి ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. రాగి చిరుధాన్యమైన ఆహార భద్రతను సాధించడంతో పాటు ఎక్కువ పోషక విలువలు ఉన్నందున జాతీయ పోషణ భద్రతకు ఉపయోగపడును. దీనిలోని అధిక కాల్షియం, ఇతర పోషక విలువలను గుర్తించి రైతులు ఈ పంటను సాగు చేసుకోవాలి. రకాలైతే గోదావరి ఈ రకం 120-125 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 12-16 క్వింటాలు దిగుబడినిస్తుంది. అన్ని ఋతువుల్లో పండించవచ్చు. పైరుకు ఎక్కువగా పిలకలు వస్తాయి. తర్వాత చెప్పుకోదగిన రాగి రకం అయితే శ్రీ చైతన్య. ఈ రకం 110-118 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 12-16 క్వింటాలు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులు తట్టుకుంటాయి. తర్వాత రాగిలో హిమ రకం. ఈ రకం 110-115 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. తెల్ల గింజ రకం అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఇక రాగిలో సప్తగిరి. ఈ రకం 110-115 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 12-16 క్వింటాలు దిగుబడినిస్తుంది. పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులను తట్టుకుంటుంది. రాగిలో ఇంకో రకం రత్నగిరి. ఈ రకం 100-105 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 12-16 క్వింటాలు దిగుబడినిస్తుంది. పిలకలు ఎక్కువగా వేస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. రాగిలో భారత్ అనే రకం 100-105 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 14-15 క్వింటాలు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఇక రాగిలో ఇంకో రకం ఒకుల. ఈ రకం 105-110 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 15-16 క్వింటాలు దిగుబడినిస్తుంది. బెట్టను అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఇక చంపావతి రకం 85-90 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10-12 క్వింటాల దిగుబడినిస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. అంతర పంటగా కందితో పండించేందుకు అనుకూలమైనది. మారుతి రకము 85-90 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులును అన్ని దశలలో తట్టుకుంటుంది. ముఖ్యంగా బెట్టను తట్టుకుంటుంది. ఇక కొర్ర విషయానికి వస్తే తేలికపాటి ఎర్ర చిలక నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కొర్ర పంటను సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. కొర్రలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రకాల విషయానికి వస్తే మొదటగా సూర్యనంది. ఈ రకం 75-80 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులు, వెరికంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటల క్రమంలో పండించుటకు అనుకూలము. తర్వాత కొర్రలో ఎస్ఐఏ ఈ రకము 85-90 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. అధిక దిగుబడినిచ్చే రకం వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది. తర్వాత కొర్రలో మూడో రకము ఎస్ఐఏ 3085 ఈ రకము 75-80 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8-10 క్వింటాల దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకొని అగ్గి తెగులును కూడా తట్టుకుంటుంది. ఈ విధంగా వానాకాలంలో సాగుకు అనువైన చిరుధాన్య రకాలు మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందజేశారు. మరి ఈ రకాలు ఎంచుకొని చక్కటి ఆదాయాన్ని, ఫలసాయాన్ని పొంది లాభాలు పొందాలని రైతులందరినీ కోరుకుంటున్నారు మన నిపుణులు, శాస్త్రవేత్తలు.
1: వానాకాలంలో అనువైన చిరుధాన్యాల పంటల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన వివరాలు మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ఈ ఉదయం 10:03 ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353, మరొక నెంబరు 2955509923. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు మరొకసారి 040 STD కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353, 2955092 3. శ్రోతలు తప్పక గమనించగలరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఈరోజు ఉదయం 10:03. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. గమనిక విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఈ ప్రసారంలో ఉదయం 7 గంటలకు నల్గొండ జిల్లా సమాచార లేఖ నివేదిక మనకందిస్తారు శ్రీ జి. రామకృష్ణ.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ

0: ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రీయింబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వర తగ్గుతున్న మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట వ్యాప్తంగా 1,800 కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది.

0: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: दशवर्षीयः कारावासः, दशकोटिरूप्यकपर्यन्तः अर्थदण्डः तथा सम्पत्त्यधिग्रहणञ्च सम्मिलितमस्ति। डॉक्टर जितेन्द्रसिंहः विधेयकं प्रस्तुत्यनन्तरम् अवदत् यत् एतन्नूतनविधेयकं राष्ट्रस्य यूनां भविष्यस्य संरक्षणे प्रशासनस्य दृढसंकल्पं प्रतिबिम्बयति। चर्चायां भागं गृह्णन् कांग्रेसदलस्य सांसदः केसी वेणुगोपालः शिक्षाक्षेत्रे व्यापकपरिष्कारस्य, परीक्षाव्यवस्थायाञ्च समग्रपरिवर्तनस्य आवश्यकतां प्रतिपादितवान्। अन्यैरपि अनेकैः सदस्यैः चर्चायां सहभागिता कृता, किन्तु चर्चा अपूर्णैव जाता। अनन्तरं पीठासीनाधिकारी सन्ध्यारायः सदनस्य कार्यम् अद्य प्रातः 11 वादनपर्यन्तं स्थगितवती। उच्चतम न्यायालयेन ह्यः उक्तं यत् नीट प्रश्नपत्रस्य गोप्यताभङ्गप्रकरणमधिकृत्य देशव्यापी विरोधप्रदर्शनेषु छात्राणाम् आरक्षकाणाञ्च आघातसम्बद्धानाम् आरोपाणां विषये सम्यक् निष्पक्षञ्च अन्वेषणम् आवश्यकम्। न्यायालयेन विरोधप्रदर्शनकाले गृहीतानाम् 18 वर्षात् न्यूनवयस्कानां तेषां छात्राणां मुक्त्यादेशः प्रदत्तः येषां पूर्वम् आपराधिकाभिलेखः नास्ति। न्यायालयेन सम्बन्धिताधिकारिभ्यः वैद्युतक अंकीय साक्ष्याणां संरक्षणमपि निर्देशितम्। मुख्य न्यायाधीशस्य सूर्यकान्तस्य अध्यक्षतायां त्रिन्यायाधीशपीठं प्रदर्शनकाले आरक्षकबलस्य कथितानुचितबलप्रयोगसम्बद्धानां याचनानां श्रवणम् अकरोत्। न्यायपीठेन दिल्ली प्रशासनाय अभिलिखितानां FIR इति प्रकरणानाम् अन्वेषणं निरन्तरं कर्तुम् अनुमतिः प्रदत्ता। तथापि न्यायप्रक्रियायाः प्रवर्तनकाले प्रदर्शनरतानां छात्राणां विरुद्धं किमपि कठोरनिर्णयं न कर्तव्यमिति निर्देशः प्रदत्तः। सर्वोच्चन्यायालयस्य आदेशानुसारं तथा अवैधरीत्या नीट परीक्षापत्रप्रकाशनस्य विरुद्धं प्रदर्शनानां विषये सर्वेषां पक्षाणां मूल्याङ्कनं कृत्वा पश्चिमबङ्गालप्रशासनेन विरोधप्रदर्शनेषु सम्मिलितानां छात्राणां विरुद्धं किमपि कार्याचरणं न स्वीकर्तुं निश्चितम्। राष्ट्रमण्डलक्रीडासु भारतीय भारोत्तोलिका हरजन्दरकौर महिलानाम् 71 किलोग्रामभारवर्गे रजतपदकं प्राप्तवती। अपरञ्च भारतीय मुष्टियोद्धा एम् जादुमणिसिंहः ग्लास्गोनगरे पुरुषाणां 55 किलोग्रामभारवर्गे प्रागुपान्त्यचक्रे मुआले म्वेङ्गो इत्येनं पराजित्य न्यूनातिन्यूनं कांस्यपदकं सुनिश्चितवान्। अनेन असौ उपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम नल्गोंड जिल्ला समाचार लेख వింటారు నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ।
2: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 25వ తేదీ నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు। జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్ధారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు। ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం సిబ్బందికి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది। వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా నల్గొండ జిల్లాలో వర్షాల జాడ లేకుండా పోవడం అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది। అల్పపీడన ప్రభావం కారణంగా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది। ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులంతా నీరు తక్కువగా అవసరమయ్యే 6 తడి పంటలనే సాగు చేయాలని జిల్లా యంత్రాంగం రైతులకు అవగాహన కల్పిస్తోంది। మండల ప్రత్యేక అధికారులు కూడా గ్రామ సభలు నిర్వహించి ఇదే విషయంపై ప్రచారం నిర్వహిస్తున్నారు। గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య పెరిగింది। వాతావరణ పరిస్థితులు మారడంతో జ్వరం, జలుబు, వంటి నొప్పులు, వైరల్ ఫీవర్లతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది। వానాకాలం ప్రభావం కావడం, అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం లోపిస్తోంది। ప్రయాణ సౌలభ్యం కోసం నల్గొండ పట్టణానికి 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు। నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై నల్లగొండ పట్టణం చెర్లపల్లి సమీపంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు। ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం

0: రహదారుల విస్తరణ, అభివృద్ది పనులు చేపడుతున్నామని అన్నారు. పట్టణ సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మరో 290 కోట్ల రూపాయల పనులకు త్వరలోనే మంజూరు వస్తుందని, దీంతో పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు అర్హులైన బాలికలంతా వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ అన్నారు. నల్గొండ జిల్లాలో 14 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన మహిళల కోసం ప్రభుత్వం ఎంతో విలువైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని, దీన్ని 14 ఏళ్లలోపు బాలికలందరూ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి ప్రారంభమయ్యే హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ను నల్గొండ జిల్లా మాల్, మర్రిగూడ, హాలియా, దామచర్ల మీదుగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైల్వే లైన్ రావడంతో టూరిజం, వ్యాపార, పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని, భూముల విలువలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపరిపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయి. మరో 3 అడుగుల నీటిని వినియోగిస్తే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఎలాంటి నీటి విడుదల చేపట్టడం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. నీటి కొరత కారణంగా కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేపట్టకపోవడంతో ప్రాజెక్టు కింద ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారులు మాత్రం రైతులు పంట మార్పిడి చేసి 6 తడి పంటలను సాగు చేసుకోవాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.
1: ఇంతవరకు నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించిన వారు శ్రీ జి. రామకృష్ణ, జిల్లా సమగ్ర నివేదిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపైన ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

0: దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపైన, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు యెల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు యెల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కె రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జిందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఇప్పుడు వినండి ఉదయతరంగిణి

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి. అంతర్జాతీయ పులుల దినోత్సవం వరల్డ్ టైగర్స్ డే సందర్భంగా కొన్ని వివరాలు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూలై 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవం వరల్డ్ టైగర్స్ డేగా గుర్తించి పులుల సంరక్షణపై అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, ప్రజలలో వీటి సంరక్షణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో 2010వ సంవత్సరం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ వరల్డ్ టైగర్స్ డే జరపాలని ప్రకటించారు. పులి

ఈ పేరు వినగానే మన కళ్ల ముందు శౌర్యం, ధైర్యం, రాజసం, అద్భుతమైన అందం ప్రత్యక్షమవుతాయి. అడవికే రాజుగా పేరుగాంచిన పులి మన దేశ జాతీయ జంతువు కూడా. మన సంస్కృతి, సాహిత్యం, పురాణాలలో పులికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశం వీటి సంరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా అనేక టైగర్ రిజర్వులు ఏర్పాటు చేసి పులులకు సురక్షితమైన సహజమైన ఆవాసాలు ఏర్పాటు చేస్తోంది మన దేశం.

అడవుల్లో జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా పర్యావరణ సమతుల్యత బాగా ఉంటుంది. వీటి చర్మం, గోళ్లు, ఇతర అవయవాల కోసం జరిగే అక్రమ వేటను అరికట్టడానికి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులు, వర్క్షాప్స్, వెబినార్స్ నిర్వహిస్తారు. అఖిల భారతీయ టైగర్ ఎస్టిమేషన్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో సుమారు 75% పులులు మన దేశంలో ఉండడం విశేషం. దీని సంరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. అడవులను పరిరక్షించడం, అక్రమ వేటను అరికట్టడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, వన్యప్రాణులపై సానుభూతి, జాలి కలిగి ఉండడం, తద్వారా మనం కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావచ్చు. ప్రకృతిని ప్రేమిద్దాం, అడవులను రక్షిద్దాం, పులులను కాపాడుదాం, భావితరాలకు పచ్చని భూమినిద్దాం.

0: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మీరింతవరకు కొన్ని వివరాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మహారాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హౌజింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: పెరుగుతున్న నగరీకరణలో ఇళ్ల సమూహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానీ, ఇలా చాలా రకాలుగా

0: చూస్తుంటాం. వీళ్ళందరి సామాన్యమైన లేదంటే వీళ్ళందరికీ కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ హౌసింగ్ సొసైటీస్ ఎలా ఏర్పరచుకోవాలి, వీటి వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
1: నివాస సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని అంటారు. జనరల్గా లేఅవుట్ చేసినటువంటి ఒక కాలనీకి కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో కానీ, లేదంటే

0: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే సంక్షేమ సంఘం, నివాసితుల సంక్షేమ సంఘం. ఈ సంఘం ఎందుకు ఉండాలి అంటే ఇట్స్ ఏ డెమోక్రటిక్ బాడీ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఒక సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకొని మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మేమన్నీ అందరం అన్నీ చేసుకోలేం కాబట్టి మా తరపున మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఇవన్నీ చేసి పెట్టండి, మెయింటెనెన్స్ కానీ సంక్షేమం కానీ చేసి పెట్టండి అంటారు. జనరల్గా ఎన్ని రకాలు ఉంటాయంటే మనకు రెసిడెన్షియల్ కాలనీలో అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఒక చట్టం కింద రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే రిజిస్టర్డ్ బాడీస్ ఇవన్నీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అంటారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు, రకరకాల నామన్క్లేచర్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా ఉంటుంది.
1: ఏ చట్టం కింద ఈ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటారు?
0: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్కి, తర్వాత కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్కి ముఖ్యంగా మూడు ఉంటాయి. మొదటిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనాదిగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి అదేమైందంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1350 ఫస్లీ అంటే ఈక్వలెంట్ టు 1940-41 ఫినాన్షియల్ ఇయర్. సో ఫస్లీ ఈజ్ అది పర్షియన్ ఇయర్ అనమాట. దాని తర్వాత సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 తెలంగాణ ఏరియా. తర్వాత ఇంకొకటి, అవి మూడు ఒక్కొక్కకు చెందినవి అయితే, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ యాక్ట్ అనేది 1987, ఇది ఒకటి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995. ఈ మూడు చట్టాల్లో చేస్తారు. తేడా అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా లేఅవుట్ ఉన్నటువంటి కాలనీస్కి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నో లేకపోతే మధ్యలో మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నో, వాటికి జనరల్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. అపార్ట్మెంట్స్ కనుక ఉంటే వాటిలో అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అంటారు. ఈ రెండిట్లో కూడా ఒకవేళ ఇవి పెద్దవైతే కనుక ఇంకొక ఫార్మాట్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, మ్యూచువలీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది స్ట్రక్చరు కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది, ఇక్కడ కొంచెం
1: ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోర్ స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి.
0: ఇక్కడ ఏంటంటే మీకు కోఆపరేటివ్ సొసైటీలో దీనిలో కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది, పెయిడప్ క్యాపిటల్ ఉంటుంది. వీళ్ళు దీని మీద వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో దాని మీద 8 times కోఆపరేటివ్ బ్యాంకులు లోన్ తీసుకొని వీటిని మళ్ళీ అక్కడ ఏమైనా కామన్ ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. జనరల్గా బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక కాలనీనో ఒక అపార్ట్మెంటో ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లానో కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన హీ విల్ రేజ్ సమ్ ఫండ్, ఒక చోట బ్యాంకులో పెట్టి ఒక 7 మందిని ప్రమోటర్లను తయారు చేసి వాళ్ళ చేత ఒక రిజిస్ట్రేషన్ చేయించి, వాట్ ఎవర్ ఈస్ ద ఫామ్ ఏదో ఒకటి చేయించిన తర్వాత ఈ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈ లోపల వాళ్ళకి అలవాటు చేస్తారు. వాటర్కి ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, సెక్యూరిటీకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇది పార్కు, ఇది క్లబ్ హౌసు, ఇది ఇది రోడ్డు, ఇది సెక్యూరిటీ సర్వలెన్స్, ఇది ఎలక్ట్రిసిటీ, ఇది డ్రైనేజ్, దీని కెపాసిటీ, ఇవన్నీ కూడా ఆయన అలవాటు చేసి కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇది ప్రొసీజర్.
1: బాబ్జీ గారు, మామూలుగా అపార్ట్మెంట్లలో కానీ మీరు అన్నట్టు కమ్యూనిటీ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ కింద ఫామ్ అయిన తర్వాత ప్రతి నెల స్థిరంగా ఒక మెయింటెనెన్స్ అంటూ నిర్ధారింపబడుతుంది. ఆ మెయింటెనెన్స్, ఈ మేనేజ్మెంటు ఎలా చేయాలి, ఎలా చేస్తే సరైన పద్ధతిలో ఉంటుంది, ఒకవేళ అందులో ఏమైనా తేడాలు వస్తే ఎలా ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి?
0: అసోసియేషన్ అనగానే, సొసైటీ అనగానే రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, కార్యనిర్వాహకులు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, మినిమం 7 ఉంటారు. అంటే 5 ఆఫీస్ బేరర్స్ ఉంటారు దానిలో, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ,
1: ట్రెజరర్,
0: ఈ వీళ్ళు 5 కార్యనిర్వాహకులు. కార్యవర్గ సభ్యులు ఇంకొక 2 తీసుకుంటారు. వీళ్ళు కాకుండా ఒక 4 కోఆప్ట్ చేసుకోవచ్చు కార్యవర్గ సభ్యులుగా. మొత్తం 11 ఒక ఆడ్ నెంబరే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి బైలాస్ ప్రకారం అంటే రిజిస్టర్డ్ బైలాస్ అంటారు వాటిని. మీరు ఏ చట్టం కింద రిజిస్టర్ చేసినా వాటిని ఆ బైలాస్ని రిజిస్టర్డ్ బైలాస్ అంటారు. ఈ బైలాస్ ఏంటంటే ఇవి చట్టంలో నుంచి, ఒరిజినల్ చట్టంలో నుంచి బయటికి తీసుకురాగినటువంటి ఒక సబ్ లా. ప్రెసిడెంట్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, పవర్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఏంటి, సెక్రటరీ ఏం చేయాలి, జాయింట్ సెక్రటరీ ఏం చేయాలి, ట్రెజరర్ ఏం చేయాలి, మెంబర్స్ ఏం చేయాలి, ఇది ఒక పార్శ్వం వీళ్ళు ఏం చేయాలనేది. ఇంకొకటి, అక్కడ ఏ మేరకు అవసరం వస్తుంది, ఏం ఖర్చులు ఉంటాయి, దాన్ని డివైడ్ చేసి మెంబర్స్ అందరి దగ్గర కూడా, ఓనర్స్ అయితే ఓనర్సు, ఒకవేళ టెనెంట్స్ కానీ ఉంటే టెనెంట్స్ పే చేస్తారా లేకపోతే ఓనర్ పే చేస్తాడు?

0: అరేంజ్మెంట్ చేసుకుని బైలాస్ ప్రకారం వీటన్నిటి కూడా చట్టం, బైలా అంటే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకుంటారు అంటే ఒక మోడల్ బైలా ఉంటుంది ఆ చట్టం కింద, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి కన్వీనియంట్గా దీన్ని ఒక ఏజీఎంలో పెట్టుకొని దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అది వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకు ఒక చట్టం అవుతుంది, దాని ప్రకారం వెళ్తారు. ఒకవేళ దీనిలో ఉన్న బైలాస్ ఏమైనా అసలు చట్టానికి, లా ఆఫ్ ద ల్యాండ్కి అతిక్రమించుంటే ఇవి చెల్లవు, వాటికి అనుగుణంగానే వీటిని అమెండ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఇవి రెండు ముఖ్యమైనవి. సంక్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి, వాటిని ఫర్దర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బుని డివైడ్ చేసి ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ నెల ఇంత పీరియాడికల్గా పెంచుకోవడం. సపోజ్ నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, మామూలుగా వసూలు చేసేటువంటి మంత్లీ మెయింటెనెన్స్ కంటే కాస్త ఎక్కువ కొనాల్సి వస్తుంది ట్యాంకర్లు కొంటే. కొత్తగా బోర్ వేశారనుకోండి, పాత బోర్ ఫెయిల్ అయిపోయి, దాన్ని అందరూ ఈక్వల్గా పంచుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ రిపేర్ వచ్చిందనుకోండి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ లోడ్ కావాల్సి వచ్చింది. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి వసూలు చేసి కొంత ఎక్స్ట్రాగా కార్పస్ ఫండ్లో పెట్టుకుంటారు, వీటిని వాడుతూ ఉంటారు. ఇది వసూలు చేసే బాధ్యత ఇది.
1: అడ్వకేట్ గారు, డబ్బుల విషయానికి వచ్చేసరికల్లా అందరూ తమ వంతుగా తాము కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కాబట్టి ఈ డబ్బు ఎలా ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అనేది పీరియాడికల్గా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
0: ఖచ్చితంగా. వీళ్ళు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కార్యనిర్వాహకులు వీళ్ళు, ఈ బాడీ టోటల్ బాడీ. సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం వాళ్ళు మారుతుండాలి. ఎలక్షన్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఓటింగే వేయాల్సిన అవసరం లేదు. యునానిమస్ ఎలక్షన్ కూడా ఎలక్షనే, ఓటింగ్ వేసేది కూడా ఎలక్షనే, చేతులు లేపేది కూడా ఎలక్షనే, వాయిస్ రేజ్ చేసేది కూడా ఎలక్షనే. ఇలాగే ఎలక్ట్ అయిన వాళ్ళు సంవత్సరం ఒక రెండు సంవత్సరాలకి చేంజ్ అవుతూ ఉండాలి, దట్ ఈస్ నెంబర్ వన్. రెండోది ఏంటంటే పీరియాడికల్గా సంవత్సరానికి ఒకసారి ఏజీఎం పెట్టాలి, అవసరం అనుకుంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. 45 రోజులకి మించకుండా ఒక్కొక్క చట్టంలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్నేమో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ మీట్ అంటారు, కొంతమంది ఏమో 45 రోజులకో లేకపోతే 3 నెలలకు మించకుండా చేసుకోవాలి, కలవాలన్నటువంటి దానిలో ఉంటుంది కాబట్టి బైలాస్లో ఆ రకంగా కలవాలి. ఈ మినిట్స్ అన్ని మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రాయాలి. పారదర్శకత ఉండాలంటే అకౌంట్స్ సరిగా రాయాలా. అకౌంటబిలిటీ అంటే ప్రతి నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మిగిలింది, ఇది చెప్పాలా. ఇది బాధ్యత ట్రెజరర్ది, సెక్రటరీది. అండ్ సెక్రటరీ బాధ్యత ఏంటంటే కరస్పాండెన్స్ అంతా సెక్రటరీది. ప్రెసిడెంట్ బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్ మొత్తం మీద అజమాయిషి, ఒక గౌరవపదమైనటువంటి పదవిలో ఉంటారు, ఒక పెద్ద మనిషి అయి ఉంటారు జనరల్గా. ఆయన తర్వాత ఆయన లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ మిగతా మీటింగ్లు అవి నిర్వహిస్తూ వస్తారు. ఇవి పీరియాడికల్కి చేంజ్ కావాలి. ప్రతిసారి ఏజీఎం జరిగినప్పుడు, ఏజీఎం జరిగిన 10-15 రోజుల లోపల ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ ఇన్ ద సెన్స్ ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఏంటో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. జిఎస్టీ చెప్పాను కదా, జిఎస్టీ కట్టేటుకుంటే సర్వీసెస్కి జిఎస్టీ కట్టాలి. ఎవరితోనైనా సర్వీస్ ప్రొవైడర్స్తో సపోజ్ సెక్యూరిటీ ఉందనుకోండి, లేకపోతే సర్వలెన్స్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారు, సెక్యూరిటీ సర్వీసెస్ అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూలు, అగ్రిమెంట్లు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, వాటిని రెన్యూవల్ చేసుకోవాలి, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఈ లిటిగేషన్స్ రాకుండా చేసుకోవాలి, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, ఆ ప్రకారం చేసుకుంటూ పోవాలి.
1: అంటే మొత్తం మీద సంక్షేమంగా సుఖంగా ఉండడానికి ఈ అసోసియేషన్ ఒక పెద్ద మనిషి పాత్ర వహిస్తుంది. పెద్ద పెద్ద కాలనీలలో అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ, అక్కడ ఏదైనా అక్రమ నిర్మాణం జరుగుతున్నా కానీ, ఈ అసోసియేషన్ సభ్యులుగా వీరు వాళ్ళని ప్రతిఘటించి లేదంటే కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
0: ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యత సంక్షేమం గురించి పట్టించుకునేటువంటి సంక్షేమ సంఘమే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషనే, అది ఖచ్చితంగా వీళ్ళ డ్యూటీ. వీళ్ళు ఎవరికి చెప్పాలి, ఆ నిర్మాణాన్ని చేపడుతున్న వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు వినకపోతే మున్సిపాలిటీ అథారిటీస్, లేకపోతే ఇప్పుడు మనకు పోలీస్ కానీ హైడ్రా కానీ వాళ్ళకి కనుక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి జీపీఎస్తో చెక్ చేస్తారు. జీపీఎస్తోనో డ్రోన్స్తో చెక్ చేసి ఎంతవరకు అతిక్రమణ పర్మిషన్ ఎంతవరకు ఉందో అది చూసి దాని ప్రకారం వాళ్ళని నిలువరిస్తారు. సొసైటీకి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఇట్ కెన్ సూ అండ్ కెన్ బి సూడ్. అంటే అసోసియేషను, వెల్ఫేర్ అసోసియేషను, కోఆపరేటివ్ సొసైటీను, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషను కేసులు పెట్టచ్చు వేరే వాళ్ళ మీద, కేసులు పెట్టించుకునేటువంటి బాధ్యత కూడా ఉంది.
1: కేసులు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది అడ్వకేట్ గారు, ఈ అసోసియేషన్ సభ్యులుగా ఉండి అంటే ఆఫీస్ బేరర్స్గా ఉండి వారి విధి నిర్వహణలో జాప్యం చేయడమో, లోపం చేయడమో, లేదంటే నిర్లక్ష్యం చేయడమో లాంటివి గమనించినట్లయితే వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు, ఎలా ఎవరిని అప్రోచ్ కావాల్సి ఉంటుంది?
0: బైలాస్ ప్రకారమే మిస్అప్రోప్రియేషన్, ఎంబెజిల్మెంట్ అంటే డబ్బులు అపహరణ, ఆస్తులు దుర్వినియోగము, అధికార దుర్వినియోగము,

0: ఇటువంటివన్నీ ప్రతిదానికి కూడా బైలాస్లో ఏం చేస్తే ఏం జరగాలి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్రాతపూర్వకంగానో లేకపోతే మీటింగ్లోనో ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద తర్జన భర్జనలు అయిన తర్వాత మినిట్స్ రికార్డ్ చేస్తారు. అది చాలా కంపల్సరీ. ఏం జరిగింది, ఏరింది, అతనికి నోటీస్ ఇచ్చి సంజాయిషి అడుగుతారు. అది అయిన తర్వాత కట్టవలసి వస్తే తిరిగి కట్టాలి, తప్పుకోవాలి, లేదు అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇది మిస్అప్రాపరేషన్, పబ్లిక్ మనీ మిస్అప్రాపరేషన్ అంటే దుర్వినియోగం కిందకు వస్తుంది, కాబట్టి క్రిమినల్ కేసులు కూడా పెడతారు.
1: దీంతో పాటు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా?
0: కోర్టు కూడా ఉంది. క్రిమినల్ కేసులు అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదనుకోండి, అప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు వేయచ్చు. ఇక్కడ ఏ సొసైటీకి వెళ్ళినా సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి కేసులన్నీ లోయర్ కోర్ట్స్లో కాకుండా ఒక డిస్ట్రిక్ట్ కోర్టులోనే వేయాలి. ఇంకేదన్నా గనకైతే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్స్ తీసుకురావాలి, కానీ అంతకంటే కింద కోర్టులు లేదు. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీనే అజమాయిషీ చేస్తుంది అనుకోండి, అప్పుడు కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కొంచెం ఆ స్టాట్యుటరీ పవర్స్ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆయన పైన లెవెల్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏ చట్టం కింద అయితే మనం సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ సంఘంలోనే కంప్లైంట్ ఎవరికి పెట్టాలి, రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉంటుంది, దాని మీద అపెలేట్ అథారిటీ ఎవరు అని దానిలో ప్రతి చట్టంలో ప్రతి బైలాస్లోనూ ఇన్బిల్ట్ అది ఖచ్చితంగా ఉంటుంది.
1: కాబట్టి ప్రతి పౌరుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకోకుండా బాధ్యతాయుతంగా తగిన కంప్లైంట్ రేజ్ చేయడము, అడగందే అమ్మాయి నాన్నం పెట్టదంటారు, ఆ విధంగా ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుని, మనకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించాలి, అడగాలి, సరైన సమాధానం పొందాలంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇదే మన చట్టం శీర్షికన మీరింతవరకు హౌసింగ్ సొసైటీస్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా ఆనంద భైరవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో శ్లోకగానం

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించగా విన్నారు. చిత్రం ముద్దుల కొడుకు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆనంద్ చిత్రం నుండి శ్రేయ ఘోషాల్ ఆలపించిన బేటూరి గీతం విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్. శ్రోతలకు గమనిక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ఈ ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252 2324085353, మరొక నెంబర్ 2955092 3. ఫోన్ నెంబర్లు

0: మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324-0852, 2324-0853, 2955-0923. శ్రోతలు తప్పక గమనించగలరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: బుల్లెమ్మ బుల్లోడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళగీతం విందాం. సంగీతం సత్యం, రాజశ్రీ గీతం.

మగరి నిన్ను చూచి దాని దాని దాని దాని దాని దాని దాబ మగరి నిన్ను చూచి దాని దాని దాబ బాబా

గమ గరి సరి గమ గరి గమ గరి గమ దమ గరి గమ మా గగమ గగమ గమ గరి సరి గమ గరి సరి గమ గరి సరి గమ గరి సరి గరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి సరి

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గారి గాత్రం విన్నారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ నేతి శ్రీరామశర్మ, మృదంగం శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

శ్రోతలకు గమనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ఈ ఉదయం 10:03 ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని

0: శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324-0852, 2324-0853, 2955-0923. శ్రోతలు తప్పక గమనించగలరు, ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇదే ప్రసారంలో 10:03 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. గమనిక విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచాలని, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో పిలుపునిచ్చారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఉద్యోగ ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్టబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యా రాష్ట్రాల పరిధిలోనే ఉండడం ఉత్తమమని పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో E0 FIR నమోదుకు అవకాశం కల్పించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంట్లో తెలియజేశారు. ఈ విధానం కింద ఇప్పటివరకు 12,000కు పైగా E0 FIR నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది, అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ విషయం తెలియజేస్తూ పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో సోమవారం 25 మంది, మంగళవారం మరో 5 ప్రాణాలు కోల్పోయారని తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సమయం 9:03. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. గంగోత్రి చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగ, కల్పన, శ్రీవర్ధిని పాడిన వేటూరి సుందర రామూర్తి గీతం విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళంలో విన్నారు. చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి అనుమానాస్పదం. ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన వంశీ గీతం. సంగీతం ఇళయరాజా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీరు విన్న పాట మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం, గానం శ్రేయఘోషాల్, చిత్రం అతడు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: ఈ ఉదయం 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, 2324085353, 2955059023 ఫోన్ నెంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353, 2955093. శ్రోతలు తప్పక గమనించగలరు, ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఇదే ప్రసారంలో 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360

మీరు వింటున్నారు రాఘవన్ చిత్రం కోసం కార్తీక్ నకుల్ క్రిష్ పాడిన వేటూరి సుందర్రామూర్తి గీతం, సంగీతం హారిస్ జయరాజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సిరివెన్నెల గీతం విన్నారు. సంగీతం కోటి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈ ప్రసారంలో 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఫోన్ నెంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, 2324 0853, 2955 0923. శ్రోతలు గమనించగలరు, ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇదే ప్రసారంలో 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి అరవింద సమేత. ఈ చిత్రం కోసం అర్మాన్ మల్లిక్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ద ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం విన్నారు. సంగీతం గోపీసుందర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఈ ఉదయం 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి వివరాల కోసం, అలాగే మీ సందేహాల నివృత్తికై మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇదే ప్రసారంలో 10:03 శ్రోతలు తప్పక వినగలరు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368-0333 లేదా 2368-0555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో చివరిగా వినండి సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట. గీతరచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 11,56,915 ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షం పరిస్థితులను అధికారులతో సమీక్షించిన మంత్రి జీహెచ్ఎంసీ పోలీసులు ట్రాఫిక్ హైడ్రా బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక నేత్ర వైద్య సేవను బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేందుకే రాష్ట ప్రభుత్వం జలసిరి కార్యక్రమం చేపట్టిందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రస్తుతం ఎల్నిన్యో వర్షాభావ పరిస్థితుల్లో బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తారు. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతరించిపోతున్న పులుల సంరక్షణపై అవగాహన పెంచడం, వాటి సహజ ఆవాసాలను రక్షించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. 2010లో రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. మన దేశంలో 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల సంరక్షణకు ప్రత్యేక చర్య చేపట్టగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పులులు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ప్రకటించిన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో. ఆకాశవాణి, సమయం 10:03. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ల గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు వారితో మాట్లాడి మీ సందేహాలను కానీ సమస్యలను కానీ సరైన సమాధానం పొందాలనంటే మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0852, మరొక నంబరు 2324-0853, 2324-0853, ఇంకొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి, ఎల్వికే రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర్ గారికి
1: ధన్యవాదాలండి.
0: ఈ నిత్య జీవితంలో రెగ్యులర్ అకాడమిక్స్ అంటే స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా స్థిరపడి తర్వాత జీవితంలో తర్వాత దశలో చదువుకొని డిగ్రీలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఓపెన్ యూనివర్సిటీ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తుతం అడ్మిషన్స్ తీసుకోవాలంటే కావలసిన ముఖ్య అర్హతలు ఏమిటి?
1: రమేష్ గారు, ఇప్పుడు మీరు అన్న మాట నిజం. అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నమాట వాస్తవం. కానీ కాలక్రమేణా రెగ్యులర్గా కన్వెన్షనల్ కాలేజీ సాంప్రదాయ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, గతంలో ఉద్యోగాలుండి ప్రమోషన్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని ఆశ్రయించేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా స్టూడెంట్ యావరేజ్ వయసు, సగటు వయసు 20 సంవత్సరాల లోపే. అందుకని సంప్రదాయ విద్యార్థులకు వెళ్ళలేని, ఆర్థిక పరిస్థితి లేని కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఉండే వాళ్ళందరూ కూడా మా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అర్హతలు అంటే, డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సీలో చేరాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ రెగ్యులర్గా కావచ్చు, లేదంటే ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా 2 సంవత్సరాల కోర్సు, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇటువంటిది పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నేను ఇంత ప్రధానంగా ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నానంటే, గతంలో అంటే 2020 వరకు యూజీసీ ఒక అవకాశం కల్పించుండేది. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మేము నిర్వహించే అర్హత పరీక్ష లో అర్హత సాధిస్తే వాళ్ళకి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ ఇచ్చే ప్రొవిజన్ ఒకటి ఉండేది, అవకాశం.
0: ఎలిజిబిలిటీ టెస్ట్
1: అని ఒక అంటే ప్రవేశ పరీక్ష కాకుండా అర్హత పరీక్ష అని. 2020 నుంచి ఆ విధానానికి తీసేశారు, ఆ విధానాన్ని స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎవరైనా సరే 2020 నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న వాళ్ళు మాత్రమే డిగ్రీలో చేరడానికి అర్హులు. మేము డిగ్రీతో పాటు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బీఈడి, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంకా కొన్ని డిప్లొమాలు, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నాం. సో పీజీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. ఈ అన్ని వివరాలు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి.
0: మీ వెబ్సైట్ గురించి ఒకసారి తెలియజేస్తారా?
1: యూనివర్సిటీ వెబ్సైటు 3 www.braou.ac.in, ఇది ఒక యూనివర్సిటీ వెబ్సైట్. రెండోది, మేము అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో చేస్తున్నాం. ఆన్లైన్ onlinee.braou.ac.in, ఇందులో కూడా అడ్మిషన్లు చేసుకోవచ్చు. అది ఒక పోర్టల్. ఇంకొక పోర్టల్ కూడా ఉంది, braou.onlinee.in. ఒక వెబ్సైటు, రెండు పోర్టల్స్ ఉన్నాయి. విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఈ పోర్టల్లో కానీ వెబ్సైట్లో కానీ మా విశ్వవిద్యాలయం అందించేటటువంటి అన్ని కోర్సులు, వాటి అర్హతలు, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు, దాని డ్యూరేషన్, కాల వ్యవధి, అన్ని వివరాలు వెబ్సైట్లో పొందుపరిచాం. విద్యార్థులకు ఇంకా మేము సౌకర్యం కోసమని హెల్ప్ డెస్క్ ఉంది, కాల్ సెంటర్ ఉంది, వీటి నుంచి కూడా విద్యార్థులు డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది.
0: ఆ హెల్ప్ డెస్క్ గురించి తెలుసుకునే ముందు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నా పేరు కరీముల్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, చెప్పండి కరీముల్ గారు.
2: సార్, ఈ ఎంఎస్సీ సైకాలజీ కోర్సు లేదంటారు, మరి అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఉండవా సార్?
1: లేదండి, అది కేంద్ర ప్రభుత్వం నుంచే మెడికల్ రిలేటెడ్

0: రిలేటెడ్ కోర్సులు అంటే సైకాలజీని కూడా మెడికల్ రిలేటెడ్లో చేర్చడం వల్ల ఆ సైకాలజీని కూడా 2025 నుంచి నిలిపివేశారు. సో సైకాలజీ సంబంధితమైనటువంటి కోర్సులేవి డిస్టెన్స్లో ఆఫర్ చేయడానికి లేదు కాబట్టి మేము కూడా ఆ కోర్సును ఆపేశాం.
1: అంటే ఈ ఇగ్నోలో కనిపిస్తుంది కదా సార్, మనం ప్రాస్పెక్ట్లో చూపిస్తాను కదా ఎంఏ సైకాలజీ.
0: ఇగ్నో ఒక ఏమంటామంటే కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ అది. వాళ్ళకి మాకు మాది రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవి నిలిపేయాల్సి వచ్చింది కాబట్టి నిలిపేశామండి.
1: సార్ ఇంకో డౌట్ ఏంటంటే, మరి ఇది బ్రిడ్జ్ కోర్స్ 1 ఇయర్ చేసి వస్తే సైకాలజీలో ఫ్యూచర్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు, వచ్చే అవకాశం ఉంది కోర్స్ అని అంటారు, మరి అది ఎంతవరకు నిజం సార్?
0: మీరు మిత్రమా, ఒక చిన్న విషయం గమనించాలా. ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడుకునే అంశాలకి విశ్వవిద్యాలయం బాధ్యత వహించదు. విశ్వవిద్యాలయ వెబ్సైట్ చెప్పాము, పోర్టల్ చెప్పాము, అందులో అన్ని వివరాలు ఉన్నాయి. మాకు మొత్తం 135 స్టడీ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణలో ఏ అధ్యయన కేంద్రానికి వెళ్ళినా సరే మీకు అన్ని వివరాలు అందిస్తారు, అక్కడ మా సిబ్బంది ఉంటారు. మీరు అట్లా తెలుసుకోవాలి తప్ప వివరం బయట వాళ్ళు అనుకునేవి అటువంటివి పెట్టుకొని మీరు మోసపోవద్దు, నష్టపోవద్దు.
2: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో
3: సార్, నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
3: సార్, ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి, అడ్మిషన్స్ గురించి కదా సార్?
2: అవునండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు
3: సార్? మా పేరు రమేష్ సార్, చల్వాయి నుండి సార్, ములుగు డిస్టిక్.
2: చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి.
3: సార్ సార్ మాది డిగ్రీ 2009లో కంప్లీట్, అంటే కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. 2009లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు నేను. అయితే దాని గురించి ఇప్పుడు సిట్టింగ్ మాకు ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి?
4: రమేష్ గారు,
3: సార్ సార్
4: మీరు మీ యొక్క సిలబస్తో సహా పాస్ అయినటువంటి మెమోలతోని యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే
3: సార్
4: మా యూనివర్సిటీ సిలబస్కు మీకు 70% ఏమైనా మ్యాచ్ అయితే దాని ప్రకారము డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసిస్తే మీకు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి మీరు ముందుగా మీ సిలబస్సు పాస్ అయిన మెమోలతో మీరు మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్కు మీ సిలబస్ సబ్మిట్ చేయండి, అప్పుడు కన్ఫర్మేషన్ తర్వాత అడ్మిషన్ ఇచ్చేస్తాం.
3: సార్ సార్ ఇది మేము ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోను సార్?
0: మీరు రమేష్ గారు 2 ఇయర్స్ ఎక్కడ చదివారు డిగ్రీ?
2: మీరు హెల్ప్ డెస్క్ వివరాలు వివరిస్తే ఒకవేళ ఇంకా ఏమైనా.
0: యూనివర్సిటీలో హెల్ప్ డెస్క్ ఉంది, దాని నంబర్లు చెప్తాను, శ్రోతలు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ హెల్ప్ డెస్క్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. అట్లాగే కాల్ సెంటర్ అంటే వితౌట్ పేమెంట్ ఫ్రీ కాల్స్ ఆ కాల్ సెంటర్ కూడా ఉంది. కాల్ సెంటరు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేస్తుంది. కాల్ సెంటర్ నెంబరు 1800599901. నేను కాల్ సెంటర్ నెంబర్ ఇంకోసారి రిపీట్ చేస్తాను, 1800-599-0101. ఈ నంబర్కి ఫోన్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన అన్ని వివరాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాల్ సెంటర్ నెంబరు. తర్వాత హెల్ప్ డెస్క్ వచ్చి 040 హైదరాబాద్ కోడ్ యాడ్ చేస్తూ 23680-222, 23680-444, 23680-333, 23680-555 ఈ నంబర్లో కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
2: తర్వాత శ్రోత నాగారం నుంచి సునీత గారు లైన్లో ఉన్నారు. హలో,
5: నమస్తే సార్, నా పేరు సునీత, నేను నాగారం నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి చెప్పండి అమ్మా, మీ ఏ వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారో రిజిస్ట్రార్ గారు అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, చెప్పండి.
5: సార్ నేను 10 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ టెన్త్ కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ నేను హౌస్ వైఫ్. అయితే నేను ఓపెన్ డిగ్రీ చేద్దామని అనుకుంటున్నాను. మీ సేవా సెంటర్స్ కి అట్లా వెళ్తే ఇంటర్ కంప్లీట్ చేశాకనే డిగ్రీ చేయాలి అని అంటున్నారు, అంటే డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ కాదా సార్ నేను?
0: లేదమ్మా, మీకు ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఇంటర్మీడియట్ కూడా ఆ సొసైటీ వాళ్ళు ఇస్తారు. మనకి గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజీల సెంటర్లు ఉంటాయి, అక్కడ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. కాకపోతే ఓపెన్ స్కూల్లో ఇంకొక ప్రొవిజన్, ఒక అవకాశం కూడా ఉంది. మీరు 10th అయిపోయి చాలా కాలం అయింది కాబట్టి 1 సంవత్సరంలోనే ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మా దగ్గర మీరు డిగ్రీ చేరొచ్చు.
5: అంటే ఇప్పుడు కంపల్సరీ డిగ్రీ చేయాలంటే ఇంటర్ కంపల్సరీ?
0: ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలమ్మా.
5: ఇది నియర్ బై మాకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్ మాకు తెలీదు, ఓపెన్ ఇంటర్ చేద్దాం అనుకుంటున్నాను.

0: ప్రెసెంట్ నేను వర్కింగ్ ఉమెన్.
1: మా మీరు మీ దగ్గర ఉన్న హై స్కూల్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ అడిగితే వాళ్ళ దగ్గర ఆ సమాచారం ఉంటుంది. ఓపెన్ స్కూల్ సొసైటీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తారు.
0: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.
1: సో ఇక్కడ సార్ మనం ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి మాట్లాడాము ఇందాక, ఎంబీఏ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు మనమేమో ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీలో చేర్చుకుంటాం, డిగ్రీ అయిపోతే పీజీలో చేర్చుకుంటాం. కానీ ప్రొఫెషనల్ కోర్సుకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, ప్లస్ సర్టెన్ ఎలిజిబిలిటీసు సర్టెన్ కండిషన్సు అపెక్స్ బాడీస్ నుంచి మనకు ఉంటుంది, నేషనల్ బాడీస్ నుంచి. సో ఎంబీఏ చేరాలి అని అంటే మనకి రెగ్యులర్ కాలేజీలో లాగే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది, అంటే స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఒక యూనివర్సిటీకి అప్పు చెప్పి నిర్వహిస్తారు. అది మా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మేము ఎంబీఏలో సీట్ ఇస్తాం, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా. కానీ అది రాయలేకపోయారు ఏదో కారణాల వల్ల, ఆ పరిస్థితి తెలియలేదు, రాయలేదు. మేము ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాం, బీఆర్ఏఓయూ ఎంట్రన్స్ టెస్ట్ అని కండక్ట్ చేస్తాం వేరే ఇయర్. ఆ టెస్టు 23rd ఉంది, ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, అది కూడా ఆన్లైన్లోనే. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ పెట్టుకొని రాస్తే, ఎంట్రన్స్ రాస్తే, మేము కండక్ట్ చేసే ఎంట్రన్స్ రాస్తే అందులో క్వాలిఫై అయినా సరే మెరిట్ ప్రకారం ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎందుకంటే హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇస్ ఏ ప్రెస్టీజియస్ కోర్సు, అది బాగా అబ్రాడ్లో కూడా డిమాండ్ ఉన్నది. మేము అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, అదర్ హాస్పిటల్స్ తోటి ఎంఓయూ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ కోర్సులు రన్ చేస్తున్నాం. ఈ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆ కోర్సులు చేరవచ్చు. అట్లాగే బీఈడి, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కావాలంటే బీఈడి ఖచ్చితంగా ఉండాలి. ఎడ్జిటిల్గా ఉంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు జాయిన్ అవుతారు, డైటో లేకపోతే టీచర్ ట్రైనింగో చేసిన వాళ్ళు. వాళ్ళకి ప్రమోషన్స్ కోసమని బీఈడి చేయాలి. వాళ్ళు రెగ్యులర్ కాలేజీలో చేయలేరు కాబట్టి మా దగ్గర ఉండే బీఈడిలో 500 ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా 10 సెంటర్స్ ఉన్నాయి. సో దానికి కూడా మేము ఎంట్రన్స్ పెడుతున్నాం. ఆ ఎంట్రన్స్ 2nd ఉంది, దాని దరఖాస్తు గడువు అయిపోయింది. సో ఆ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు కూడా మేము బీఈడిలో మెరిట్ ప్రకారం సోషల్ రిజర్వేషన్స్ పాటిస్తూ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి. ఇంకా చాలా డిప్లొమాలు ఉన్నాయి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
2: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
3: హలో సార్, గుడ్ మార్నింగ్. సార్
2: గుడ్ మార్నింగ్
3: సార్, ఇది అంటే ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందామని చేశాను సార్.
1: అమ్మా, మేము బిఏ బీకామ్ బిఎస్సి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అని చెప్పాము, దాదాపు 20 సబ్జెక్టులలో ఆ బిఏలో బీకామ్లో అట్లాగే బిఎస్సిలో సబ్జెక్టులు ఉన్నాయి. మనకి రెగ్యులర్ కాలేజీలో ఏముంటాయి, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఎర్త్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి మా దగ్గర. బ్యూటీ ఏంటి ఓపెన్ యూనివర్సిటీలో అని అంటే, మీరు ఏ కాలేజీలో అయినా డిగ్రీ చేస్తే బిఏ హెచ్ఈపి బిఏ ఇంకోటి అని ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మా దగ్గర స్టూడెంటే ఆప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏవైనా 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో చిన్న నిబంధన ఏంటంటే, అందులో 3 సబ్జెక్టులు ఒకే ఫ్యాకల్టీకి సంబంధించి ఉండాలి. అంటే బీఏలోకి వచ్చేటివా, బీకామ్లోకి వచ్చేటివా, బీఎస్సీలోకి వచ్చేటివా, ఆ పరిధిలోకి వచ్చేటివి 2 సబ్జెక్టులు పెట్టుకొని 3 సబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
4: ఏదైనా జాయిన్ కావచ్చు, ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా జాయిన్ కావచ్చు. ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, ఎకనామిక్స్
3: కానీ.
4: ఇవి ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అనుకుంటే ఐసెట్ అన్న క్వాలిఫై కావాలి. మా యూనివర్సిటీ బ్రౌసెట్ ఒకటి కండక్ట్ చేస్తుంది, అదన్నా క్వాలిఫై అయితే మీకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కూడా పొందవచ్చు. ఇప్పుడు ఐసెట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తామా. ఇప్పుడు మా యూనివర్సిటీ ఈ సంవత్సరం ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, మీరు అప్లై చేసేస్తే అది క్వాలిఫై అయితే 2 అవకాశాలు ఉన్నాయి, ఎంబీఏ జనరల్ ఆర్ ఎంబీఏ హెచ్హెచ్సిఎం, హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో జాయిన్ కావచ్చు. మీరు బీఆర్ఏఓయూ ఆన్లైన్ .in సైట్లో అప్లై చేసుకొని క్వాలిఫై అయిన తర్వాత మా దగ్గర డైరెక్ట్ అడ్మిషన్ ఎంబీఏ తీసుకోవచ్చు. ఈ నెల 30 ఈ నెల చివరి వరకు ఉందమ్మా. ఒకసారి సైట్ చూడండి ఒకసారి,
5: ఇవాళ, రేపు, మర్నాడు, ఈ 3 మీరు ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేసి దాని సంబంధిత వివరాలు తెలుసుకొని ప్రాపర్గా అప్లై చేసినట్టయితే మీకు పరీక్షకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వెంకటేశ్వర్లు గారు
4: సార్ చెప్పండి.
5: ముఖ్యంగా ఈ ఫీజ్ పేమెంట్ అంటే ప్రస్తుతం ఉండే ఆన్లైన్ విధానంలో ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. ఈ లేదంటే డీడీ పేమెంట్ ఇవ్వాలా, డిజిటల్ పేమెంట్ ఇవ్వాలా, లేదంటే క్యాష్ ఇవ్వచ్చా, ఈ ఫీ పేమెంట్ విధానాన్ని కొంచెం తెలియజేయండి.
4: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థి ముందుగా మీ సేవా కేంద్రాల్లో కానీ మా యూనివర్సిటీ కేంద్రంలో కానీ

0: వెళ్ళినట్టయితే కంపల్సరీ ఆన్లైన్లోనే BREOU ఆన్లైన్ డాట్ ఇన్లోనే అప్లికేషన్ జనరేట్ చేసుకొని అది ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకొని ఆ సెంటర్ పోతే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అది స్టూడెంటు మీ సేవలో కానీ డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ ట్యూషన్ ఫీజు పే చేయవచ్చు. ఎక్కడ కానీ డీడీలు కానీ క్యాష్ కానీ ఎక్కడ కూడా అనుమతించబడదు.
1: సో అన్ని డిజిటల్ పేమెంట్స్
0: మొత్తం డిజిటల్.
2: గూగుల్ పే ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్లు అలో చేయము, ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని అలో చేయము, మొత్తం డిజిటల్ పేమెంట్సే ఉంటాయి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే, ఫిజికల్గా అప్లికేషన్ ఫిల్అప్ చేయటం కానీ అప్లికేషన్ ఎవరికైనా ఇవ్వటం కానీ ఏమీ ఉండదు. విద్యార్థులు ఎక్కడైనా సరే వాళ్ళ ఇంట్లో నెట్ ఉంటే వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని ఆధార్లో ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో ఒకటే రకమైన పేరు ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకొని ఒకవేళ లేకపోతే మార్పు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆధార్ లింక్ చేస్తుంది అన్నిటికీ. అందులో ఒక పేరుండి సర్టిఫికెట్లు ఇంకో పేరుంటే రేపు ఉత్తరోత్తర ఉద్యోగాలప్పుడు కూడా సమస్య అవుతుంది. కాబట్టి ఎస్ఎస్సీ ప్రకారము ఇంకో రకంగా ఆధార్లు కూడా పేరు మార్చుకునేటట్టు ఉంటే అది చాలా సులువుగానే ఉంటుంది. అదే ప్రకారం నేను ఇందాక చెప్పాను అపార్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఒక యూనిక్ పర్మనెంట్ నంబర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. దానికోసం కూడా ఏంటంటే డీజీ లాకర్ అని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత డెబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పోర్టల్కి వెళ్ళి ఈ అపార్ ఐడిని ఎంటర్ చేస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఐడి ఒకటి వస్తుంది. నిజానికి ఈ దేశంలో డిస్టెన్స్ యూనివర్సిటీస్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఈ అపార్ ఐడి క్రియేషన్ దాంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలబడింది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికారులకి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా మాకు అప్పచెప్తే పోయిన సంవత్సరం మేము శిక్షణ కూడా ఇచ్చాం. అంటే స్టూడెంట్ అపార్ ఐడి 70 క్రియేట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ పోర్టల్కి వచ్చి ఆ ఐడి నెంబర్ని టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దరఖాస్తు ఆన్లైను, పేమెంట్లు ఆన్లైను, ఎక్కడ నగదు ఇవ్వడం కానీ డీడీలు ఇవ్వటం కానీ ఇంకోటి కానీ ఆ ప్రస్తావన ఎక్కడా లేదండి. రెండోది మా డైరెక్టర్ గారు ఇంకొక చిన్న మాట కూడా చెప్పమని నేను అడుగుతున్నాను మీ తరఫున. అంగన్వాడీ టీచర్లకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర, డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ, దాని గురించి ఒకసారి వివరిస్తే బాగుంటుంది.
0: ఈ సంవత్సరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, దాని మీద ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అది స్పెషల్గా అంగన్వాడీ టీచర్ల కోసం ఇస్తున్నాం సార్. దాన్ని ఏమంటామంటే ఫౌండేషన్ స్టేజ్ అంటాం దాన్ని. అంటే వీటితో పాటుగా ఎర్లీ డిప్లొమా కూడా ఒకటి ఉంది, అదేమో జనరల్గా ఇంటర్మీడియట్లో ఉంది ఎర్లీహుడ్ చైల్డ్ హెయిర్ ఎడ్యుకేషన్. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మొత్తం ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్ల కోసం రూపొందించడం జరిగింది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
3: సార్, నమస్కారం సార్.
1: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: సార్ సార్ ములుగు సార్, రమేష్ సార్.
1: చెప్పండి
3: సార్. నాది 2006-09 డిగ్రీ చేశాను సార్. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్, ఫైనల్ ఇయర్ కొన్ని మా డాడీ చనిపోవడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ రాశాను, కొన్ని రాయలేదు సార్. దానివల్ల డిగ్రీ మెమో లేకపోయింది నాకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్, బీకామ్ కంప్యూటర్స్, కాకతీయ యూనివర్సిటీ భద్రాచలం సార్, ప్రైవేట్ స్కూల్ కాలేజ్ నుంచి. అయితే మాది ఇప్పుడు అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయగలగచ్చా సార్?
0: రమేష్ గారు, మీ పాస్ అయినటువంటి సిలబస్, మెమోలన్నీ కూడా మా యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ డిపార్ట్మెంట్ కామర్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయండి. హైదరాబాద్లో ఆ రెగ్యులర్ సిలబస్, మా సిలబస్ 70% ఈక్వలెన్స్ ఉంటే ఆ పేపర్లు మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తాము. మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తాము, కానీ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఫైనల్ చేసేసిన తర్వాత ఇస్తాము. అది లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ అంటాం, దాంట్లో ఫిట్ అవుతారా లేదనేది డిపార్ట్మెంట్ ఫైనల్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం కల్పిస్తాం.
1: వెంకట స్వామి గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో
4: హలో,
1: నమస్తే వెంకట స్వామి గారు, చెప్పండి
4: సార్. నమస్తే సార్. ఇప్పుడు పాప ఇప్పుడే బిఎస్సి అగ్రికల్చర్ అంటే రీసెంట్ పాస్అవుట్ అయింది. సో ఆమె యాక్చువల్గా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ కు ఆలోచన ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పీజీ డిస్టెన్స్ చేద్దామని డిసైడ్ అయినాము సార్. అది అప్లికేషన్ వరకు వచ్చి ఆగింది. అప్లికేషన్ దగ్గర ఇప్పుడు 10th క్లాస్ సివిల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ మన బోనఫైడ్ సర్టిఫికేట్ అనే సార్?
2: కాదండి, మీకు ఎక్కడ ఆగిందంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆగిపోయిందా?
4: ఆగలేదు, అక్కడికి వచ్చాను. అయితే 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ ఏందనేది నేను అక్కడ ఆపాను.
2: 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అనేది మా దగ్గర ఏమి అడగమండి. మీరు BREOU వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ముందు ఆ ఫీల్డ్స్ అన్ని, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది అప్లికేషన్లో. అవన్నీ ఫిల్ చేసి

0: ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి అంతే. టెన్త్ క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అని ఏమి అడగరు. పాప అగ్రికల్చర్ బీఎస్సీ చదివిందని చెప్తున్నారు మీరు. అగ్రికల్చర్ బీఎస్సీ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని నియర్ బై సెంటర్, ఇక్కడ స్టడీ సెంటర్ మీరు ఆప్ట్ చేసుకున్నారు ఆ సెంటర్కి, లేదా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే ఆఫీస్కి వస్తే అక్కడ ఆథరైజేషన్ చేస్తారు ఒరిజినల్స్ వెరిఫై చేసిన తర్వాత. దెన్ మీకు ఒక మీ మొబైల్కి రిజిస్టర్డ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని. తర్వాత మీరు మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఫీ ఆన్లైన్లో పే చేసేయచ్చు. ఆ సర్టిఫికేట్లు అనేది ఏమి అడగరండి, మీరు జస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అంతే.
1: అప్లోడింగ్ కార్డ్ వచ్చే వరకే ఫస్ట్ కాలం ఏమో టెన్త్ క్లాస్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ మార్క్ సర్టిఫికేట్ ఉంది, ఇంకొకటి మూడు సర్టిఫికేట్లు అది అప్లోడ్ చేయమంటున్నారు.
0: ఎస్ఎస్సీ పెట్టండి, అగ్రికల్చర్ బిఎస్సీ పెట్టండి, స్కాన్ చేసి టీసీ పెట్టండి సరిపోతుంది, పెట్టి అప్లోడ్ చేసేసేయండి.
1: టెన్త్ క్లాస్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే మెమోనా బోనఫైడా అనే కన్ఫ్యూజన్?
0: మెమో పెట్టండి, ఏం కాదు, మీరు మెమో పెట్టండి. ఒరిజినల్స్ వెరిఫై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు.
1: ఇప్పుడు మేము స్టడీ సెంటర్కి వెళ్ళి ఒరిజినల్ సబ్మిట్ చెక్ చేయొచ్చా? ఎందుకంటే మా పీజీ కాలేజ్ దగ్గర ప్యారడైజ్ది.
0: అక్కడ మీరు ఏ స్టడీ సెంటర్ పెట్టుకున్నారు ఆ సెంటర్కి వెళ్ళండి.
1: మనకు బిఆర్ మనకు జూబ్లీ సాల్వ్ అవసరం ఏం లేదు,
0: అక్కర్లేదు.
1: ఓకే, థ్యాంక్ యూ.
2: ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు లైన్ కలవక మీ అనుమానం తీరలేనట్టయితే హెల్ప్ డెస్క్ నెంబర్లు చెప్పారు, ఒకసారి ఆ నెంబర్లు మరొకసారి వివరించి
0: అలా రిపీట్ చేస్తాను సార్. కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 1800 599 0101. రిపీట్ ది నెంబర్ 1800 599 0101. ఇది కాల్ సెంటర్ నెంబరు. యూనివర్సిటీలో ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది ఈ కాల్ సెంటర్కి. ఏ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ అందజేస్తారు. అట్లాగే హెల్ప్ డెస్క్ కూడా ఉంది. హెల్ప్ డెస్క్ నెంబర్లు వచ్చేసి 040 యాడ్ చేసి
2: 236 0 333 444 0404 జత చేయాలి. సో తర్వాత టైంలో అయినా సరే పని వేళల్లో మీకు ఏదైనా అనుమానం కానీ ఏదైనా సందేహం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగిన వివరాలు పొందవచ్చు. సమయం ఉన్నప్పుడే మీరు అప్లికేషన్ పెట్టుకుని విత్ ఇన్ నిర్ణీత సమయంలో అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీకి సంబంధించిన అన్ని వివరాలకి, అర్హత పరీక్షలకి అవకాశం దొరుకుతుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత చేస్తే యూనివర్సిటీ వారు కానీ మీరు కానీ ఏమి చేయడానికి ఉండదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అమ్మా.
3: సార్ అయితే నేను 10th పాస్ అయ్యాను సార్, చాలా రోజులు అవుతుంది. ఇంటర్ అడ్మిషన్ తీసుకున్నాం కానీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు.
2: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
3: సార్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, నల్గొండ మండల్ సార్.
2: చెప్పండి.
3: అయితే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే ఎలా అని
4: అమ్మా? ఇప్పుడు కంపల్సరీ అంబేద్కర్ రూపంలో డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ కానీ లేకపోతే ఓపెన్ ఇంటర్ కానీ పాస్ అయి ఉండాలి కంపల్సరీ. మీరు ఇప్పుడు చాలా రోజు గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ మీ దగ్గర గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయి. ఆ ఒకసారి వాళ్ళని సంప్రదించినట్లయితే ఓపెన్ ఇంటర్ ఒకటే సంవత్సరం ఉంటుంది, మీకు మధ్యన గ్యాప్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం పాస్ అయితే 27-28లో మీరు అడ్మిషన్ తీసుకుందవచ్చు.
0: రమేష్ గారు, ఇంకొక విషయం కూడా, సిఎస్సి అని మనకి సర్వీస్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో దాదాపు 12,000 సెంటర్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించినారు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళతో కూడా మేము అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నాం, అంతే కపుల్ ఆఫ్ డేస్, 2-3 రోజుల్లో అయిపోతుంది. ఆ సెంటర్లలో కూడా మా అడ్మిషన్కి సంబంధించినటువంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. అట్లాగే ఆ సెంటర్లలో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అడ్మిషన్కి నేరుగా. సో ఇది విద్యార్థులకి డైరెక్ట్గా మేము అట్ ఎవర్ డోర్ స్టెప్ అని చెప్తుంటాం మా నినాదం, ఎడ్యుకేషన్ అట్ ఎవర్ డోర్ స్టెప్ అని. సో పుస్తకాలు నేరుగా ఇంటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వీసెస్ సిఎస్సి వాళ్ళతో అవగాహన ఒప్పందం చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా మాకు ఒక కేంద్రం ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా విద్యార్థులకి
2: ఏ రకంగా అయితే మీ సేవా కేంద్రాన్ని వెళ్తారో అలాగే సిఎస్సి సెంటర్స్ వెళ్ళి
0: అంతే
2: వారికి కూడా వెబ్సైట్తో అనుకూల అనుసంధానం జరుగుంటుంది కాబట్టి ఖచ్చితంగా
0: చేసుకునే అవకాశం ఉంది.
2: ఓపెన్ యూనివర్సిటీ సందర్భ విషయంగా మనం తీసుకునే కోర్సులకి యొక్క ట్రైనింగ్ కానీ అంటే క్లాసెస్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎలా నిర్వహిస్తున్నారు?
4: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు చివరి అయిన తర్వాత అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో మేము మా స్టడీ సెంటర్లలో క్లాసులు డైరెక్ట్గా కండక్ట్ చేస్తాము. దాంట్లో ఆప్షనల్స్కి ఒక 6 కండక్ట్ చేస్తాము, లాంగ్వేజ్ ఒక 4 క్లాసులు కండక్ట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టేసేస్తాము. ఆ తర్వాత మళ్ళీ

0: ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ సెమిస్టర్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తాం. అంటే కంపల్సరీ మా స్టడీ సెంటర్లో మినిమం స్ట్రెంత్ ఉంటే ఆ తరగతులు ఆ స్టడీ సమయం ఏ స్టూడెంటు ఏ స్టడీ సెంటర్ అయితే ఆప్ట్ చేసుకుంటాడో ఆ స్టడీ సెంటర్లో క్లాసులకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
1: అంటే రమేష్ గారు ఇక్కడ ఏంటంటే మీరు అడిగారు దూరవిద్య కదా అని, యూజీసీ డెబ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ప్రకారం ఒక ప్రోగ్రామ్కి ఎన్ని గంటల క్లాసులు చెప్పాలి డిస్టెన్స్లో అనే నిబంధన ఉంది. ఆ నిబంధనకు లోబడి అన్ని గంటల పాటు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన క్లాసులు ఆదివారాలు రెండో శనివారంలో నిర్వహిస్తాం, అది తప్పనిసరి. దాంతోపాటు ఆడియో లెసన్సు, వీడియో లెసన్సు, టెలికాన్ఫరెన్సింగు, ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మా లెసన్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకి సాంప్రదాయ అంటే కన్వెన్షనల్ కాలేజీల కంటే కూడా అదనపు సమాచారం ఇస్తున్నాం. ఒకటి, రెండోది పుస్తకాలు ఇస్తాం మేము. ఆ పుస్తకాలు కూడా ఎట్లుంటాయంటే టీచర్ క్లాస్లో పాఠం చెప్తుంటే మనకి ఎంత అవగాహన కలుగుతూ ఉంటుందో ఈ పుస్తకంలో పాఠం చదువుతుంటే అంతే అవగాహన కలిగేటట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం. విద్యార్థి

0: కాలేజీల కంటే కూడా అదనపు సమాచారం ఇస్తున్నాం. ఒకటి, రెండోది పుస్తకాలు ఇస్తాం మేము. ఆ పుస్తకాలు కూడా ఎట్లుంటాయంటే, టీచర్ క్లాస్లో పాఠం చెప్తుంటే మనకి ఎంత అవగాహన కలుగుతూ ఉంటుందో, ఈ పుస్తకంలో పాఠం చదువుతుంటే అంతే అవగాహన కలిగేటట్టుగా సెల్ఫ్ లర్నింగ్ మెటీరియల్ అని అంటాం. విద్యార్థి చదువుకుంటూ ఉంటే టీచర్ పాఠం చెప్తున్నట్టే అనిపించేట అనుభూతి కలిగేటట్టుగా తయారైనటువంటి పాఠాలు ఇస్తాం, ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం, ప్లస్ రేడియో లెసన్స్ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. టెలివిజన్లో మన టీశాట్ నుంచి మేము టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది, బోత్ వే. కొంత పాఠం చెప్పిన తర్వాత అనుమానం నివృత్తి చేసుకోవచ్చు, ప్లస్ యూట్యూబ్ ఛానల్లో వెళుతున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎవ్రీడే క్లాసెస్, పాఠాలు బోధించేటటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తుంటుంది, రికార్డింగ్ ప్రోగ్రామ్. సో ఇది మల్టిపుల్, ప్లస్ ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసాం యూనివర్సిటీలో, ఎల్ఎంఎస్కి వెళ్తున్నాం. అందులో కంప్లీట్ మెటీరియల్ వెళ్తుంది స్టూడెంట్స్కి, అంతా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.
1: హైదరాబాద్ నుంచి సురేందర్ గారు లైన్లో ఉన్నారు. హలో,
2: హలో సార్, నేను డిప్లొమా ఈసీఏ బీటెక్ ఈసీఏ చేశాను సార్. ప్రైవేట్ ఏదో ఖాళీలో పనిచేస్తున్నాను ల్యాబ్ అసిస్టెంట్ గా. ఇప్పుడు నేను కొంచెం ఆ సాఫ్ట్వేర్ సైడ్ ఎంబెడెడ్ సిస్టమ్ కానీ నేర్చుకొని మీ దగ్గర ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, హార్డ్వేర్ సైడ్ పోవాలా, ఈ సాఫ్ట్వేర్
1: లైన్ కట్ అయిందండి. శ్రోతల కొందరి కోసం మరొకసారి ఈ హెల్ప్ డెస్క్కి సంబంధించిన నెంబర్లు తెలియజేస్తున్నాను. పనివేళల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు కాల్ సెంటర్ నంబరు 1800-599-0101, 1800-599-0101 ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది కాకుండా హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 236802022, అలాగే 23608033, మరొక నంబరు 23608044. ఇది యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ నెంబర్లు. శ్రోతలు మాకు ఫోన్ చేయాలనుకుంటే ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 29550923 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.
0: ఇంకోటి గారు, ఇంకొక మాట ఏంటంటే, మేము ఏదో ఊరికే బిఏ బీకాం కాదు, నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నాం, నైపుణ్యాల పెంపు కోసం,
1: స్కిల్ డెవలప్మెంట్.
0: ఎందుకనంటే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో ఆదివారం క్లాసులు పెట్టి సర్టిఫికేట్ ఇస్తారనే ధోరణి ఆలోచన ఉంటుంది.
1: అది అపోహ.
0: మేము రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయు చేసుకున్నాం. అక్కడ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, భోజన వసతి, వసతి భోజనము ప్లస్ వసతి ఉచితంగా ఇచ్చి విద్యార్థులకి ఆటోమొబైలు, మొబైల్ సర్వీసింగ్స్, టీవీ సర్వీసింగ్స్, తర్వాత ఎలక్ట్రికల్, సోలార్ ఫెన్స్, ఇది పవరు, వీటన్నిటి మీద అక్కడ శిక్షణ ఇచ్చేటట్టుగా మా విద్యార్థుల కోసం ఒక ఒప్పందం చేసుకున్నాం. దాంతోపాటు మహిళల కోసం మేము వీహబ్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేసేటట్టు వీహబ్, అక్కడ వాళ్ళకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేదా ఏదైనా సంస్థలు పెట్టాలనుకుంటే మార్కెటింగ్ ఎలా, ఫైనాన్స్ చేసుకోవడం ఎట్లా, స్టార్టప్స్ వేసుకోవడానికి ఎట్లా అనేది దాని మీద వాళ్ళు లోతుగా శిక్షణ ఇస్తారు. వాళ్ళకి తర్వాత బ్యాంకుల నుంచి రుణం సదుపాయం పొందే అవకాశం కల్పిస్తారు. అటువంటి వాళ్ళతోటి మేము ఎంఓయు చేసుకున్నాం. మా విద్యార్థులు అయితే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. రాసి అని కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండేటటువంటిది రియల్ ఎస్టేట్ రూరల్ సంబంధించినటువంటివి, అట్లాగే రిటైల్ షాప్స్కి సంబంధించినటువంటివి ఆ స్కిల్ వాళ్ళకి. వాళ్ళతోటి మా విద్యార్థులు మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే 18 నుంచి 24 లోపు ఉన్న వయసున్న వాళ్ళకి నెలకి 7,500-22,000 రూపాయలు ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి, అంటే వాళ్ళు ఒక 5 అక్కడ రిటైల్ షాప్స్లో పనిచేస్తారు, 6-7 మా దగ్గర క్లాసులకు రావచ్చు, దీనికోసం నెలకు ఒక 7,000-20,000 వరకు పే చేసేటట్టుగా వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అంబేద్కర్ ఓపెనెన్స్లో రిజిస్టర్ చేసుకున్న ఏ విద్యార్థి అయినా సరే రాశిలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మా దగ్గరే స్కిల్ కోర్సులు కొన్ని ఉన్నాయి. ఇంకోటి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మేము ఒక సెంటర్ ఏర్పాటు చేసాం యూనివర్సిటీలో. ఈ జర్మన్ పాటు జర్మన్, కొరియన్, ఇతరతర లాంగ్వేజ్లకు సంబంధించి కూడా లాంగ్వేజ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. షార్ట్లీ అంటే కొన్ని వారాల్లోనే అందులో కూడా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. మా విద్యార్థులు చేసుకోవచ్చు, ఇతరులు కూడా అందులో అడ్మిషన్ తీసుకొని లాంగ్వేజ్, ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలి, జపాన్కో లేకపోతే జర్మనీకో ఇంకో చోటుకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే, తప్పనిసరి అది. అదే ఇక్కడే నేర్చుకొని వెళ్ళడానికి కూడా మేము ఒక ఒప్పందాలు చేసుకున్నాం. అందులో కూడా మేము తర్ఫీదు ఇస్తే అవకాశం మా యూనివర్సిటీలో కల్పిస్తున్నాం విద్యార్థులకు.
1: కొత్తగూడెం నుంచి సతీష్ గారు లైన్లో ఉన్నారు. హలో
3: సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ సతీష్.
3: సార్ అయితే నేను ఇంటర్ 92-93 నాది ఇంటర్ కంప్లీట్ అయింది, కాకపోతే ఫెయిల్ అయినాను. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయొచ్చు సార్ దాని గురించి?
4: సతీష్ గారు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి వెంటనే
1: ఫెయిల్ అయ్యారు.
4: ఫెయిల్ అయ్యారా?
3: ఫెయిల్ అయ్యాను సార్.
4: ఫెయిల్ అయినా మరి కంపల్సరీ

0: సరే, మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయండి. రెగ్యులర్గా చేయలేకపోతే ఓపెన్ ఇంటర్ కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అంబేద్కర్ ఓపెన్ లో డిగ్రీ జాయిన్ కావచ్చు.
1: ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ దానికి?
0: దీనికి ఏజ్ లిమిట్లు అంబేద్కర్ ఓపెన్కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. ఏ వయసు వారైనా చదివి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందాక సార్ చేసిన దాంట్లో సార్ ఇప్పుడు వీటితో పాటుగా స్కిల్ ప్రోగ్రాంలో టీసీఎస్ వాళ్ళతో కూడా అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ అచీవర్ ప్రోగ్రామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. అదే మా అంబేద్కర్ యూనివర్సిటీ చేరినటువంటి విద్యార్థి ఆ టీసీఎస్ అయాన్ ప్రోగ్రాంలో చేరినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆ స్టూడెంట్కు ఒక చిన్నపాటి టెస్ట్ పెట్టి అతను దేంట్లో ఫిట్ అవుతాడు, అతను ఫినాన్స్లోనా ఆ తర్వాత మార్కెటింగ్లోనా హెచ్ఆర్లోనా అనేటువంటి విషయాన్ని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్ట్ చేసి ప్రతి సెమిస్టర్లో ఒక ఆన్లైన్ కోర్సు ఇచ్చేసేసి 3 ఇయర్స్ ప్రోగ్రాంలో మొత్తం కూడా ఆ టెస్ట్ కంప్లీట్ అయితే టీసీఎస్ సంబంధించినటువంటి కంపెనీలో వాళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా అంబేద్కర్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ నుంచి మేము ఎంఓయూ పెట్టుకున్నాము. కొంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.
2: అంటే కేవలం ఒక డిగ్రీ సంపాదించుకోవడము, అకాడమిక్ క్వాలిఫికేషన్ పెంచుకోవడమే కాకుండా వృత్తి నైపుణ్యాలతో పాటు వారికి ప్లేస్మెంట్ కలిగే అవకాశాలు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేరి శిక్షణ పొందినట్లయితే అవకాశాలు ఉన్నాయంటారు.
0: ఉపాధి పొందడానికి నైపుణ్య శిక్షణ కూడా మేము కల్పిస్తున్నాం.
2: మరొక షోత్ లైన్లో ఉన్నారండి. హలో.
3: హలో,
2: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను సూర్య అండి, చార్మినార్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి
3: సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీలో?
0: వినండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక స్టూడెంట్కు అంటే జనరల్గా రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా రిజిస్ట్రార్గా చెప్పారు ఏమిటి అంటే ఒక చాయిస్ బేస్డ్ ద్వారా మీరు బీకామ్ స్టూడెంట్ అనుకుందాం, బీకామ్ స్టూడెంట్స్లో జనరల్ ఒక సబ్జెక్ట్ ఒక పబ్లిక్ అడ్మిషన్ ఒక చదువుకోవచ్చు, మనమే అంతకుముందు అటువంటి అవకాశం లేకుండా ఉండే. కానీ అంబేద్కర్ ఓపెన్స్లో బీఎస్సీ స్టూడెంట్స్ 2 సైన్స్ సబ్జెక్టులతో పాటుగా ఒక లాంగ్వేజ్ కానీ ఒక సోషల్ సైన్స్ కానీ తీసుకుని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది.
3: ఫర్
0: ఎగ్జాంపుల్ మీరు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు
4: మీరు అడిగిన ప్రశ్న సరిగా అర్థం కాలేదండి. ఏంటి అది?
3: మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అండి?
4: అది విద్యార్థికున్న ఆసక్తిని బట్టి ప్లస్ అతనికున్న అవకాశాలు అవసరాలను బట్టి కదా మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది. సో ఇప్పుడు క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఒకటి తీసుకుంటున్నాం, క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీలో ఆ సిలబస్ కోయిన్సైడ్ అయితే వాళ్ళకి ఆ క్రెడిట్స్ ఇక్కడ ఇచ్చేసి డిగ్రీ ఇచ్చే అవకాశం మా దగ్గర కూడా ఉంది, ఆ పాలసీ తీసుకుంటున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఏదండి మీరు వెబ్సైట్ తీసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ చర్చించలేము కదా. మీరు వెబ్సైట్లో డీటెయిల్స్ చూస్తూ ఉండండి, మేము అప్డేట్ చేస్తుంటాం. ఇక్కడ అడ్మిషన్
2: ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఫోన్ చేసిన సార్ చెప్పిన వెబ్సైట్ డీటెయిల్స్కి మీరు లాగిన్ అయినా కానీ మీ దగ్గర ఉండే సమాచారంతో వాటిని సరిపోల్చుకొని ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు వెళ్ళి సంబంధిత స్టడీ సెంటర్స్ కానీ జూబ్లీహిల్స్లో ఉన్న యూనివర్సిటీ ఆఫీస్కి కానీ లేదా ఫోన్లో కూడా మీ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
5: హలో, నమస్తే సార్.
2: నమస్తే అమ్మా.
5: నేను, నా పేరు లక్ష్మి సార్, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి లక్ష్మి గారు.
5: సార్, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ లో మరి లా డిగ్రీ కూడా ఉంటుందా సార్?
4: లా డిగ్రీ లేదమ్మా, బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. అందుకని రెండోది దాంట్లో ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మేము ఇప్పుడు బిఎస్సీలో రకరకాల సబ్జెక్టులకి ల్యాబ్ ఉంది చేయిస్తున్నాం, కానీ లా డిగ్రీకి అవకాశం లేదు, డిస్టెన్స్ లో ఆఫర్ చేయడానికి అవకాశం లేదు
2: ప్రస్తుతానికి. లేదు, భవిష్యత్తులో వస్తే అప్పుడు చూద్దాం. వెంకటేశ్వర్ గారు, ముఖ్యంగా ఈ అపార్ గురించి ఒకసారి చెప్పండి. అపార్ ఐడి, డిబ్ ఐడి అన్నారు.
0: అపార్ ఐడి అనేది ఆల్రెడీ ప్రతి విద్యార్థి అతని యొక్క అకాడమిక్ సంబంధించిన దాంట్లో పర్ఫార్మెన్స్ దాంట్లో ప్రతి విద్యార్థి రెగ్యులర్ విద్యార్థి కానీ ముందు కంపల్సరీ ఇటీవల కాలంలో అతను క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. అయితే డిబ్ ఐడి అనేది ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోలోనే ఉంటుంది. అది ఎక్కడైతే దూర విద్యలో జాయిన్ అయిందాం అనుకుంటే అతను కంపల్సరీ 70 డిగ్రీ చేయమని యూజీసీ నుంచి ఆ తర్వాత 70 నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి.
4: విద్యార్థి ప్రగతి మొత్తం, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు, వాళ్ళ సర్టిఫికేట్లు అన్నీ డీజీ లాకర్ అనే ఒక పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అన్ని యూనివర్సిటీలు. దానికోసం వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ చేసుకోవడమే అపార్ ఐడి అనేది. సో ఆధార్

0: ఉండో ఉండే పేరు ప్రకారమే పేరుని బేస్ చేసుకొని విద్యార్థికి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది, మనకు ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా. సో ఈ అపార్ ఐడి యూనిక్ నెంబర్లోనే డీజీ లాకర్ అని మనం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే వాళ్ళ స్టూడెంట్ వెళితే ఉద్యోగం వచ్చింది అనుకోండి మన దేశంలో ఎవరికైనా, ఆ సర్టిఫికేట్ని మళ్ళా ఏ యూనివర్సిటీ విద్యాసంస్థ అయితే సర్టిఫికేట్ ఇచ్చిందో వాళ్ళకి పంపి వాళ్ళకి ఒక లెటర్ రాసి జెన్యూనిటీ అని తీసుకుంటూ ఉంటారు. సో ఈ డీజీ లాకర్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం వల్ల ఎవరికి వాళ్ళు అక్కడే చెక్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
1: పెరుగుతున్న సాంకేతిక ఆధునికత వల్ల ఒక అపార్ ఐడితో పూర్తి వివరాలు
2: అందుబాటులో అవకాశం, సర్టిఫికేట్ తీసుకుని పోవాల్సిన అవసరం లేదు, ఆ నెంబరు చేయగానే అతని యొక్క వివరాలన్నీ దాంట్లో.
1: వాసుదేవాచారి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో.
3: హలో,
1: నమస్తేనండి, చెప్పండి
3: సార్. నమస్తే రమేష్ గారు, మీకు కూడా అందరికి అక్కడ ఉన్న నమస్తే అండి. ముఖ్యంగా ఎల్బికే మా పాత మిత్రుడు వాసుదేవాచారి జర్నలిస్ట్.
0: సార్ నమస్కారం, బాగున్నారా? చెప్పండి చెప్పండి.
3: బాగున్నా బాగున్నా ఎల్బి గారు. ఎల్బి గారు, ముఖ్యంగా మన ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా రియల్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. వేరే అదర్ దెన్ యూనివర్సిటీస్ కంటే కూడా దీనికంటే కూడా ఇంత చక్కటి కోర్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. అదే దృష్టికి వస్తుంది కదా, ప్రచారం అనేది కాస్త మనకు తక్కువ ఉందని చెప్పేసి
1: ఆ క్రమంలోనే ఈ పని చేస్తున్నాం సార్. అందరికి అందుబాటులో రావాలి దూర విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, నిష్ణాతులై స్కిల్ డెవలప్మెంట్స్ కూడా తెచ్చుకొని ఉపాధి కూడా పొందే అవకాశంగా ప్రయత్నం చేస్తున్నాం.
0: వాసు గారు ఎటు ప్రస్తావించారు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కెనడాలో ఉన్నారు, అంటే కోల్ మన కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ ఉంది కదా ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆల్రెడీ కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ తోటి మేము మా యూనివర్సిటీ ఒక ఎంఓయు చేసుకుంది పోయిన సంవత్సరం నవంబర్లో. సో వాళ్ళతోటి ఈ టీచర్స్ ట్రైనింగ్ గురించి కానీ లేదంటే స్కిల్స్ తర్వాత ఎల్ఎంఎస్ ఏఐ రిలేటెడ్ వాటికి సంబంధించి వాళ్ళతోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మొత్తం తెలంగాణకు కూడా సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసుకున్న ఎంఓయులో భాగంగా అక్కడ ఇంకో కొంత లోతుగా అధ్యయనం చేయడం కోసం విసీ గారు అక్కడికి వెళ్ళారు 3 డేస్ బ్యాక్. ఇందాకే మాకు వాట్సాప్లో కూడా డీటెయిల్స్ పెట్టారంటే యూనివర్సిటీ ఏదో అక్కడే ఉండి అట్టే కాకుండా ఇట్ ఈస్ విస్తరిస్తోంది, ప్లస్ అందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తున్నాం. మీరు ఇంకోటి చెప్పారు కాబట్టి ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో చెప్పాలి. లాస్ట్ ఇయర్ నుంచి అంటే 2025 నుంచి మేము కోయా గోండు వంటి ట్రైబల్స్ ప్రిమిటివ్ ట్రైబ్స్ వాళ్ళకి ప్లస్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి వికలాంగులకి ఉచితంగా డిగ్రీని అందిస్తున్నాం. ఎలాంటి ఫీజు తీసుకోకుండా అడ్మిషన్ ఇస్తున్నాం, వాళ్ళకి డిగ్రీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం.
3: మంచిదండి, ఏమంటే ఆదివాసులకు వాళ్ళకి చేరు చేయడం అనేది
0: పోయిన సంవత్సరమే పెట్టిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 400 పైన అడ్మిషన్లు తీసుకున్నారు
1: ఆదివాసులు. కానీ ఆదిలాబాద్ నుంచి శిరీష గారు లైన్ లో ఉన్నారు. హలో.
4: హలో సార్,
1: నమస్తే అమ్మా, చెప్పండి.
4: సార్ ముందుగా మీకు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్, వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు అమ్మా, మీకు కూడా చెప్పండి అమ్మా.
4: సార్ నేను బిఎడ్ కంప్లీట్ చేశాను సార్, ఓపెన్ లో ఎంఎడ్ చేద్దాం అనుకుంటున్నా.
0: ప్రస్తుతానికి ఎంఎడ్ లేదమ్మా, మొదట్లో ఉండేది, మళ్ళా ఎన్సిటిఈ వాళ్ళు అభ్యంతరం చెప్పి డిస్టెన్స్లో ఎంఈడీ వద్దన్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాము, ఒకవేళ వస్తే మీరు ఎంఈడీ చేసుకోవచ్చమ్మా.
1: మీకు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని చూస్తూ అలాగే ఏదైనా అనుమానం వస్తే ఇంతకుముందు చెప్పిన హెల్ప్ డెస్క్ నంబర్లు 1800-599-0101 కానీ లేదంటే 0400 STD కోడ్ జత చేసి 2368022-2368033 2368044 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. హలో
0: సార్, ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కోసం కూడా యూజీసీకి ప్రపోజ్ ఇచ్చాం, వాళ్ళతోటి ఇంటర్ఫేస్ మీటింగ్ అంతా అయిపోయింది, మా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసాం, వాళ్ళు అంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, ఇంకా అఫీషియల్గా రావాలి
1: అప్రూవల్.
0: సో కొత్త కోర్సెస్ కూడా ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, ఎంఏ ఎడ్యుకేషను. ఇప్పుడు దాకా మేము బీఈడి ఇస్తున్నాం, ఇప్పుడు ఎంఏ ఎడ్యుకేషను. ఎంఏ ఎడ్యుకేషన్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్కూల్ టీచర్స్ ఎస్పెషలీ, అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళందరినీ వాళ్ళకి ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్స్ని కూడా చేయబోతున్నాం. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉండేటటువంటి కోర్సులు, త్వరలో మాకు ఉత్తర్వులు వస్తాయి, అది అనుమతి వస్తుంది, మేము ఆ కోర్సును కూడా ఆఫర్ చేయబోతాం.
1: కామారెడ్డి నుంచి విశాల్ గారు లైన్లో ఉన్నారు, కాల్ కట్టేనట్టుంది.
2: ఇంకొకటి సార్, విసి చక్రపాణి సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేము డిగ్రీ వాళ్ళకు ఆన్లైన్ కోర్సులో కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇటీవల యూజీసీ వాళ్ళు ఒకటి ఇంటర్ఫేస్ ఒక విజిట్ కూడా జరిగింది, దాంట్లో మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఏలో ఆ తర్వాత బీకామ్ ఆ తర్వాత ఎంబీఏలో కూడా వాళ్ళు ఆన్లైన్ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది, అది రాగానే

0: ఇట్లీ మళ్ళీ విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాం.
1: ఎల్వికే రెడ్డి గారు, ముఖ్యంగా ఏదైనా ఒక సంస్థ రన్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ అండర్టేక్ చేసినప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు ఏర్పడుతుంటాయి, కొన్ని కొన్ని గ్రీవియన్సెస్ వస్తుంటాయి. ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ కోసం మన దగ్గర, అంటే నాకు ఈ సమస్య ఉంది అని చెప్పడానికి, సమస్యకు ప్రాబ్లం ట్రబుల్ షూటింగ్ కోసం ఏదైనా ఒక,
2: మా దగ్గర గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. రెండవది, విద్యార్థులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే, మాకు మా ఎగ్జామినేషన్ కంట్రోలర్ అందరి ఆఫీసర్ల పరిపాలన ఉండే ఆఫీసర్ల మెయిల్ ఐడీలన్నీ మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మాకు రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు మెయిల్స్ వస్తాయి, వాళ్ళ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసి వాటిని ఆ సమస్యను పరిష్కరించి మళ్ళా మేము తిరుగు సమాధానం కూడా మెయిల్ ద్వారా పంపిస్తున్నామండి. అది ఉంది. అంబెడ్స్మెన్ కూడా ఉన్నారు మాకు, ఒకవేళ గ్రీవెన్స్ ఎక్కడైనా కాకపోతే వాళ్ళు అంబెడ్స్మెన్ కూడా పంపడానికని ఉండేటట్టుగా ఏర్పాటు చేశాం. అంత ఇవన్నీ ఉన్నాయి.
1: కామారెడ్డి నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో,
3: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్, విఠల్.
1: చెప్పండి విఠల్ గారు.
3: సార్ ఇప్పుడు బిఎల్ఐసీ కోర్సు ఉంది కదా సార్, దానికి ఎంట్రెన్స్ కండక్ట్ చేస్తారా సార్? తదేంటి,
0: ఈ సంవత్సరం నుంచి ఎంట్రన్స్ అనుకున్నాము కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇమీడియట్లీ ఈరోజు ఓపెన్ చేశాము. మీరు డైరెక్ట్గా డిగ్రీలో 50% మార్కులు జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలి, ఆ తర్వాత మిగతా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు 45% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసేసుకుని ఆ సమీపంలో నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో రెండు సెంటర్లలో ఎక్కడైనా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా
2: బిఎల్ఐసికి లిమిటెడ్ స్టడీ సెంటర్స్ ఉన్నాయండి, ఎందుకంటే అక్కడే మేము ఎక్కడైనా స్టడీ సెంటర్ పెట్టాలంటే ఆ కోర్స్ అక్కడ ఉండాలి. సో అందుకని లిమిటెడ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్లో చూడండి ఎక్కడెక్కడ ఆ సెంటర్లు ఉన్నాయో, ఆ సెంటర్లలో మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకొని, ఎందుకంటే మీకు 50% ఉంటేనే సీట్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉందా లేదా పాస్ అయ్యారా లేదా అని చూడాలి వాళ్ళు. అందుకని మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఏ స్టూడెంట్ అయినా ఏ అడ్మిషన్ కోసమైనా, అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, సర్టిఫికెట్లు, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అన్నీ సెట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఒరిజినల్స్ ఆధార్ కార్డ్తో సహా తీసుకెళ్ళి ఆ అధ్యయన కేంద్రంలో వాళ్ళకి చూపిస్తే మా సిబ్బంది ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత ఒరిజినల్స్ వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. మా వాళ్ళు ఒరిజినల్స్ తీసుకోరు. ఎక్కడ ఇచ్చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ని యూనివర్సిటీ పోర్టల్కి మెసేజ్ పంపిస్తారు. వాళ్ళు పోర్టల్ ఇమీడియట్గా స్టూడెంట్కి యూ ప్రొసీడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అని మెసేజ్ వెళుతుంది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే. సో అందుకని మీరు ఆ అప్లికేషన్ పెట్టగానే ఆ సెంటర్కి వెళ్ళాలి, వెరిఫై చేయించుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీకు ప్రింటెడ్ రిసీట్ కూడా వస్తుంది, ఆ రిసీట్ మీద అడ్మిషన్ నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ ఫీ రిసీట్ మీ దగ్గర జాగ్రత్త పరచుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ ద్వారా మీ కమ్యూనికేషన్స్ వెళ్తూ ఉంటాయి. రెండోది, వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాం, క్లాసులు ఎప్పుడు జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, వాటి షెడ్యూల్స్ వ్యవహారం అంతా కూడా వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటాం. దాన్ని మీరు ఫాలో కావాలి. ప్లస్ అధ్యయన కేంద్రాల్లో కూడా స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి ఆ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళతో టచ్లో ఉంటే మీకు క్లాసుల గురించి, ప్రాక్టికల్స్ గురించి, పరీక్షల గురించి సర్వ సమాచారం అందుబాటులో ఉంటుందండి.
1: రిజిస్ట్రార్ గారు, ఒకసారి మన వెబ్సైట్ గురించి మరొకసారి శ్రోతలకు తెలియజేస్తే, ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా వారికి కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు అందుబాటులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: రమేష్ గారు, యూనివర్సిటీ వెబ్సైటు www.3w అయిన తర్వాత ఒక డాట్ BRAOU.AC.IN, ఇది యూనివర్సిటీ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్స్ గురించి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీలు, అంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ కావచ్చు, మా అకాడమీ డైరెక్టర్ గారు కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, వీసీ గారు కావచ్చు, వీళ్ళందరి మెయిల్ ఐడీలు ప్లస్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మేము ఏ కోర్సులు, ఇప్పుడు మీకు చెప్పాను నేను బీఏ, బీకామ్, బీఎస్సీ అని, బీఏలో ఏమున్నాయి సబ్జెక్టులు, అట్లాగే బీకామ్లో ఏమున్నాయి, బీఎస్సీలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఒక విద్యార్థి ఏ స్టడీ సెంటర్ని ఎంపిక చేసుకోవచ్చు, ఆ స్టడీ సెంటర్ నెంబర్లన్నీ అక్కడ మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, స్టడీ సెంటర్ ఎంపిక చేసుకునే అవకాశం స్టూడెంట్కి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలు నడుపుతున్నాం మేము,
1: సమగ్రమైన సమాచారం ఉంటుంది,
2: మొత్తం సమాచారం ఉంటుంది.
1: కరీంనగర్ నుంచి రాజుగారు లైన్లో ఉన్నారు. హలో అజయ్ గారు.
4: అజయ్ సార్.
1: సార్ చెప్పండి.
4: సార్ నమస్కారం. సార్
1: నమస్తే
4: సార్. అయితే నా డౌట్ ఏమంటే సార్, మా బ్రదర్ ఒక 16-18 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అటెండర్ చేస్తున్నాడు సార్. హలో
2: చెప్పండి. చెప్పండి.
4: అయితే సార్, అయితే ఆయన
2: హలో కట్ అయింది.
1: కాల్ కట్ అయింది.
2: సో ఇది అన్ని సమగ్రంగా వివరాలు ఉంటాయి. మేము ఆర్మీ సెంటర్లో కూడా మాకు అధ్యయన

0: కేంద్రం ఉందండి, మన సికింద్రాబాద్లో ఉండే ఏఓసీలో ఉంది, అట్లాగే సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్లో కూడా మా స్టడీ సెంటర్ పెట్టాం. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళకి ఫీ కన్సెషన్ తోటి అందిస్తున్నాం. అట్లాగే జైల్లో సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లిలో ఉచితంగా ప్రిజనర్స్కి విద్యను అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ యూనివర్సిటీ చేస్తుంది. ఈ మొత్తం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్లో ఏ కోర్సులు చేరాలంటే అర్హత ఏంటి, దాని డ్యూరేషన్ ఎంత, ఒకవేళ ఆ నిర్దేశిత డ్యూరేషన్లో 3 ఏళ్లలో లేదా 6 ఏళ్లలో కోర్సు పూర్తి చేయలేకపోతే ఏం చేయాలి, రీఅడ్మిషన్ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ప్లస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఏం తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలంటే మళ్ళీ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్ కోసం ఎంత ఫీజు పే చేయాలి, ఆ దరఖాస్తుకి సంబంధించిన వివరాలు ఆ దరఖాస్తులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అక్కడే ఫిల్ చేసి అక్కడే అప్లికేషన్ ఆన్లైన్లోనే పెట్టేసుకుని స్టూడెంట్ సర్టిఫికెట్లు కూడా తీసుకునేటటువంటి అవసరం. అంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అది కూడా అంటే వెబ్సైట్ అనగానే మన విద్యార్థులకు కొంత భయం ఉంటుంది, అరే ఎట్లా మనకు రాదు కదా అని. కాదు, మనం ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎం సెంటర్లో పెడితే మీకు ఇంగ్లీషా తెలుగా హిందీనా, డబ్బులు డ్రా చేసుకుంటారా, డబ్బులు డిపాజిట్ చేస్తారా, స్లిప్ కావాలా అని గైడ్ చేస్తుంది ఏటీఎం మిషన్. సో మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే మా వెబ్సైట్ గైడ్ చేస్తుంది స్టూడెంట్కి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిగ్రీ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే పీజీ అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇట్లా మీరు సబ్మిట్ చేయండి, చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి అనేది. ప్లస్ నేను ఇందాక చెప్పాను 3 ఆప్షనల్స్లో 2 ఒకే ఫ్యాకల్టీ నుంచి తీసుకోవాలి. సపోజ్ బీఏ అనుకోండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మిషన్, పొలిటికల్ సైన్సు, జర్నలిజం ఇట్లాంటి సబ్జెక్టులు 2 తీసుకొని ఒక మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇంకోటి కానీ లేదా ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కామర్స్లో 2 సబ్జెక్టులు కంపల్సరీగా అక్కడే తీసుకొని 3వ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ తప్పు చేయకుండా పొరపాటు చేసే అవకాశం ఇవ్వకుండా విద్యార్థికి మా వెబ్సైట్ గైడ్ చేస్తూ పోతుంది.
1: ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు వివిధ కోర్సులకు అన్నారు కాబట్టి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఈమెయిల్ ఆన్లైన్
0: ఇవన్నీనండి, నేను చెప్పినట్టుగా online.breou.ac.in online.breou.ac.in ఇది పోర్టల్. ఈ పోర్టల్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే అడ్మిషన్ నోటిఫికేషను, ప్రాస్పెక్టర్సు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ, యూజీ, డిప్లొమా అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో ఇప్పుడు ఇంకొక సులువైన మార్గం కూడా ఉంది విద్యార్థులకి. సపోజ్ డిగ్రీ విద్యార్థి డిగ్రీ చేరాలనుకోండి, ఆయన పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నెంబర్ టైప్ చేస్తే ఆయన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అప్పీర్ అయిపోతాయి. మళ్ళీ విద్యార్థి అన్ని టైప్ చేయాల్సిన పని లేదు. అప్పీర్ అయితే అందులో అడ్రస్ కానీ, ఎందుకంటే ఇల్లు మారింటారు, అడ్రస్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఏమైనా మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు, మెయిల్ ఐడీలు ఏమైనా మార్చుకోదలుచుకుంటే, ఇట్లా కొన్ని అంశాలు అంటే తండ్రి పేరు, తమ పేరు, తల్లి పేరు లాంటివి, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కాకుండా
1: ఉంటుంది
0: మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా మార్చుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిందంటే విద్యార్థులు ఎవరైనా బద్ధకమేసో ఇంకో కారణంతో ఎవరికైనా అప్పచెప్పద్దు. ఎందుకంటే అందులో అపార్ ఐడి క్రియేట్ చేస్తారు, తర్వాత ఇక్కడ పేరుతారు, ఇక్కడెక్కడైనా పేర్లు తప్పులు స్పెల్లింగ్లు తప్పులు చేస్తే అవి అట్లాగే రికార్డ్ అవుతాయి. సో అందుకని జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ అనేటప్పటికి ఇంకొక ఫెసిలిటీ కూడా ఏముంటుందంటే చేసి సబ్మిట్ చేయడానికంటే ముందే మళ్ళీ మార్పులు చెక్ చేసుకోవచ్చు ఒకసారి.
1: ఫైనల్ చెక్
0: చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అప్లికేషన్ మీద, వీళ్ళ ప్రమేయం లేకుండా. ఆ నెంబర్ని ఉపయోగించి మళ్ళీ ఫీజు పే చేయడానికి అవకాశం ఉంటుంది.
2: ఇంకొకటి,
1: హలో.
3: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు.
1: చెప్పండి వెంకటేశ్వరరావు గారు.
3: ఈ ఓపెన్ యూనివర్సిటీలో 2019లో అడ్మిషను, ఫైనల్ ఇయర్లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు దాన్ని ఫీజు కట్టడానికి రీఅడ్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. అది
2: అవునండి, అవునండి. వెంకటేశ్వరరావు గారు, ఒకసారి డిగ్రీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత మా దగ్గర 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఏమైనా మిగిలినట్లయితే వాటికి మళ్ళీ ఒక 3 ఇయర్స్ మళ్ళీ అవకాశం ఇచ్చేస్తాము. కాబట్టి ఓన్లీ పాస్ అయిన సబ్జెక్టు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులు ఉన్నాయో వాటి వరకే రీఅడ్మిషన్ ఇస్తాము. వాటిని రాబోయేటువంటి 1-2 సెమిస్టర్లలో అది కంప్లీట్ చేసుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టి ఎవరైనా ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చేసి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో మీకు రీఅడ్మిషన్ ఇచ్చి పంపించేస్తాం.

0: అంటే యూనివర్సిటీ అంటే హైదరాబాద్
1: జూబ్లీ
0: రావాల్సిందేనే
1: హిల్స్.
0: ఇక్కడ
1: అవునండి,
0: అధ్యయన కేంద్రంలో.
1: జూబ్లీ హిల్స్ లో
2: ఒక్క రీఅడ్మిషన్ కి సంబంధించిన విషయాలను ఇంకా ఆన్లైన్ చేయలేదండి. అంటే ఇక్కడ ఆన్లైన్ చేస్తాం కానీ స్టూడెంట్కి అర్హత ఉందా లేదా అని వాళ్ళు చూసుకోకుండా, సబ్జెక్టు పాస్ అయినవి ఫెయిల్ అయినవి చెక్ చేసుకోకుండా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని వివరాలు ఇక్కడ హైదరాబాద్లో ఉండే జూబ్లీహిల్స్లో ఉన్న యూనివర్సిటీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థి కానీ విద్యార్థి తరఫున ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా వచ్చి ఇక్కడే అన్ని చెక్ చేసుకొని ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి రీఅడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఆన్లైన్ చేయడం వల్ల విద్యార్థి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చేయకుండా చేస్తున్నాం. దానికి కూడా పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే చేయాలండి, దానికి కూడా క్యాష్ కానీ డీడీలు కానీ ఉండవు.
3: వివేక రెడ్డి గారు, మీరు స్టడీ మెటీరియల్ గురించి చెప్తూ చదువుతుంటేనే ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సు, ఎదురుగా గురువు కూర్చొని చెప్తున్నట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ కింద మీరు చెప్తున్నారు కదా, ఇలాంటి మెటీరియల్ తయారు చేయడానికి ఏ రకమైన సర్వీసెస్, ఏ రకమైన విద్యావేత్తలను కానీ లేదంటే ప్రొఫెషనల్స్ని ఎలా మీరు అనుసంధానం చేసుకొని సమన్వయం చేసి ఇలా అందరికీ ఉపయోగపడే దూర విద్యలో ఉండి కూడా ఒక సామాన్యమైన విద్య ఎలా అభ్యసించి నిష్ణాతులు అవుతారో అలా అవడానికి మీరు ఏ రకమైన
2: మంచి ప్రశ్న అడిగారు రమేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనము నిజాం కాలేజీలో చేస్తే నిజాం కాలేజీలో పనిచేసే టీచర్లు మాత్రమే పాఠాలు చెప్తారు. మా విద్యార్థులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉర్దూ మానవ యూనివర్సిటీలో నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ రాష్ట్రంలో ఉండే అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీల ఆచార్యులు, అధ్యాపకులు మా విద్యార్థులకి పాఠాలు చెప్తారు అక్కడక్కడ అందుబాటులో ఉండేటట్టు. అదే రకంగా దేశంలో ఉండే వివిధ విశ్వవిద్యాలయాల, ఇక్కడున్న వివిధ విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపకులతో మేము పాఠాలు రాయిస్తాం. అంటే ఆయా అంశాలలో నిష్ణాతులైన వాళ్ళని ఎంపిక చేసుకొని ఆ పాఠ్యాంశాలు రాయిస్తాం. మాకు ఒక ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ఒక ప్యాటర్న్ ఉంది పాఠం ఎట్లా రాయాలి అని. ఆ ప్యాటర్న్ని అనుసరించి అదే ప్రకారంగా పాఠాలు రాయించేటటువంటి ఉంది. అంటే ఒక మనకి ఏమంటాం, ఒక తెలుగు అకాడమిక్ కానీ ఇంకో దానికి కానీ ఒక స్టైల్ ఆఫ్ స్టైల్ షీట్ అంటాం కదా, ఆ స్టైల్ షీట్ ఒకటి మాకుంది. అంటే ఆ స్టైల్ షీట్ని అనుసరించే మా దగ్గర పాఠాలు రాస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు మనకి ఆకాశవాణి గురించి అనుకున్నామండి, ఆకాశవాణి అంటే ఈ పాఠం చదివితే ఏం తెలుసుకుంటాము అనే ప్రశ్న ఒకటి వస్తుంది ముందర. సో ఏం తెలుసుకుంటామంటే ఆకాశవాణి ఎప్పుడు ఏర్పాటైంది, దాని పురోగమనం ఎలా జరిగింది, ఈ అంశాలు మనం నేర్చుకుంటాము అనే నాలుగు పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు అక్కడ పెట్టి దాని నుంచి
1: లక్ష్యాలు ముందు తెలుసుకుంటారు. ఫస్ట్ పేజీలోనే విద్యార్థి ఏం చేస్తాడు, మొదటి ఇంట్రడక్షన్లోనే ఆ పాఠం చదివితే ఏమేమి గ్రహిస్తాడు అనేది ముందునే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా సీనియర్ ఉపాధ్యాయుల చేత అంబేద్కర్ యూనివర్సిటీ పాఠ్యాంశాలు రాయిస్తుంది.
3: చాలా సంతోషం ఎల్వీకే రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు ఒక తేజవంతమైన జ్ఞానవంతమైన సమాజం కోసం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు విద్యాపరంగా ఏ ఏ వర్గాలలో ఇక విద్య చేయడం, విద్య నేర్చుకోవడం, చదువుకోవడము అనేది ఇంకా అవసరం లేదు, వీలు పడదన్న సమాజ వర్గాల పట్ల కూడా మీరు అన్నారు ఇంతకుముందు, ఆదివాసులకు కానీ, ప్రిజనర్స్కి కానీ, ఎక్కడ ఏ సమాజంలో ఏ మూలనున్నా కానీ విద్యావంతులయ్యే అవకాశం కలగజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సమయాభావం వల్ల ఇంకా ఫోన్ కాల్స్ చేసుకోలేము, శ్రోతలందరికీ మరొకసారి విన్నవిస్తున్నాము.
1: ఇంకొకటి సార్, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మామూలుగా ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి కూడా సామాజిక శాస్త్రాలు చదువుకోవచ్చు, సోషల్ సైన్స్, దానికి బీటెక్ స్టూడెంట్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా, ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, జర్నలిజం కానీ, ఈ కోర్సు అన్నిటి కూడా ఎనీ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కూడా సోషల్ సైన్స్ చదివే అవకాశం అంబేద్కర్ యూనివర్సిటీ కల్పిస్తుంది.
3: ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది కాబట్టి నేర్చుకున్న ప్రతి విద్య మనని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. శ్రోతలకి మరొకసారి హెల్ప్ డెస్క్ నెంబర్లు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ కలవకపోయినా సరే ఈ నెంబర్లతో మీరు సంప్రదించి ఖచ్చితంగా
1: అడ్మిషన్
3: మీరు తీసుకోవచ్చు. అంతకంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అడ్మిషన్స్ 7వ తేదీ చివరి తేదీ, ఆ 7వ తేదీలోపే ఈ చెప్పబోయే పోర్టల్ www.breou.ac.in లేదా online.breou.ac.in పోర్టల్ని సందర్శించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబరు 1800-599-0101, అలాగే 0400 ఎస్సీడీ కోడ్ జత చేసి 2368-0222, 2368-0333, 2368-0444 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి ఎల్వికే రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు మా స్టూడియోస్కి వచ్చేసి శ్రోతలకు మంచి ఇన్ఫర్మేషన్ అందజేసినందుకు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
4: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో

జరుగుతున్న అడ్మిషన్స్పై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ ఠాకా తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. విక్రమ్ 1 రాకెట్ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. అమెరికాలోని నార్త్ కారోలైనా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణీయులతో సమావేశమయ్యారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు ఈ ఉదయం గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం రాష్ట్రంలో సమృద్ది వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వరుణ పూజ నిర్వహించారు. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టంపాడు, భీమా రిజర్వాయర్లో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామక ప్రక్రియలో భాగంగా మరో 500 పోస్టుల ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 1192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చెప్పారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణకు చెందిన లార్డ్ ఉదయ్ నాగరాజ్ ఎన్నిక కావడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హౌస్ ఆఫ్ లార్డ్స్కి ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. ఈ ఉదయం హనుమకొండ సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ సహా 21 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి భక్తి సంగీత కార్యక్రమంలో మీరు వినండి శ్రీమతి వంకాయల సుష్మా కిరణ్మయ్యి గారిచే భక్తి గీతాలు. వయలిన్ సహకారం బి పవన్ సింగ్ గారు, మృదంగ సహకారం సిహెచ్ రామకృష్ణ గారు.

0: భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వంకాయల సుష్మ కిరణ్మయి గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. వయోలిన్ సహకారం బి పవన్ సింగ్ గారు, మృదంగ సహకారం సిహెచ్ రామకృష్ణ గారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: అన్నమయ్య చిత్రంలోని పాటలు వింటున్నాం కదా, చివరిగా ఒక పాట వినండి.

అన్నమయ్య చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి హిందుస్థానీ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉస్తాద్ రషీద్ ఖాన్ గారి గాత్రం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. అజ్ఞానం అనే గాఢాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన మార్గదర్శకంగా నిలిచిన ఎందరో గురువులకు ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన యొక్క కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతున్నాం అన్నమాట. ఈరోజు నేను మీతో మాట్లాడడానికైతే ఆర్ట్ ఆఫ్ రీడింగ్ గురించి చెప్తున్నానన్నమాట. మనం మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ దళపతి.

0: తలదించి నన్ను చూడు, తల ఎత్తుకునేలా నేను చేస్తానంటుంది ఒక పుస్తకం అన్నమాట. చూడండి ఆ లైన్లో ఎంత మీనింగ్ ఉంది. మనం ఎదగాలి అన్నా, ఎన్నో తరాలకు మార్పు మన నుండి మొదలవ్వాలన్నా, జ్ఞానం సంపాదించాలి అన్నా, 10 మందిలో ప్రత్యేకంగా ఉండాలి అన్నా, దానికి ముఖ్యం జ్ఞానం సంపాదించడం. అది చదవడం వల్లనో వినడం వల్లనో కూడా వస్తుందన్నమాట. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదంటారు. వాడికి కంటెంట్ కావాలి అంటే చదవాలి అనే తపన ఉండాలి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు, మహానుభావులు వారి వారి ఆటోబయోగ్రఫీస్లో స్వయంగా రాసుకున్నారు చదవడం గురించి మరియు దాని యొక్క గొప్పతనం గురించి అన్నమాట. కలం కదిలించి రాసినటువంటి మాటలు, పుస్తకాలు చదివి కాలాన్ని కదిలించే విజయ తీరాలకు చేరిన వారు ఎందరో ఉన్నారన్నమాట. ఎందరో మహానుభావులు రచించినటువంటి పుస్తకాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి, వారికి మార్గనిర్దేశనం చేశాయన్నమాట. ఒక మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా నాకు అన్ని పుస్తకమే అన్నట్లుగా ఎందరో జీవించారు. టాల్స్టాయ్ రచనలకు స్ఫూర్తి పొందినటువంటి మహాత్మా గాంధీ గారు దేశానికి ఎలా శాంతియుత వాతావరణంలో స్వాతంత్రం తేవాలి అని తెలుసుకుని భారతదేశానికి బానిస సంఖ్యలు తెంచి జాతిపెద్దగా కీర్తి పొందిన గాంధీ గారి నుండి, అదే గాంధీ గారి నుంచి తెలుసుకొని నల్ల జాతీయులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వరకు, స్వామి వివేకానంద నుండి అబ్దుల్ కలాం వరకు ఎందరో మనకి ఇన్స్పిరేషన్. వారందరికీ ఇన్స్పిరేషన్ కూడా బుక్ అన్నమాట. సో ఇంకా బుక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ స్పాట్స్ తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: జీవిత గమనాన్ని మార్చగల శక్తి పుస్తకానికి మాత్రమే ఉందని నమ్మి, మనకు ఎలాంటి

పరిస్థితులు ఎదురైనా కూడా చదవడం మానవద్దు అని అనుకుని ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందినటువంటి అంబేద్కర్ గారి నుండి గొప్ప రాజకీయవేత్తగా ఒక కవిగాను మరియు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహరావు గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి వారి వరకు ఈ పుస్తకం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. మరియు ఆ పుస్తకాలు చదవటం ఒక గొప్పతనం కూడా తెలుసుకొని ఈరోజు వారు ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి భావాలు మరియు వారు స్వయంగా రాసినటువంటి పుస్తకాలు మనం చూడవచ్చు అన్నమాట. నల్లజాతీయుల హక్కులకై పోరాడిన అబ్రహం లింకన్ నుండి క్షమాగుణాన్ని తన అభిమతంగా చేసుకున్నటువంటి నెల్సన్ మండేలా గారి వరకు అందరికీ పుస్తకమే ఇన్స్పిరేషన్. అదేనండి ఒక మంచి ఫ్రెండ్. మనం కూడా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా భాషకు సంబంధం లేకుండా స్కూల్ లెవెల్లో ఎన్నో అకాడమిక్ బుక్స్లో ఎందరి గురించో తెలుసుకున్నాం, చదువుకున్నాం కూడా. వారందరికీ స్ఫూర్తిదాయకం ఒక పుస్తకం అన్నమాట. అందుకే నేను ఒక అకాడమిక్ బుక్లో చదువుకున్నానమాట, కందుకూరి వీరేశలింగం గారు రాశారు, చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. చూడండి ఆ లైన్లో ఎంత మీనింగ్ ఉంది. ఒక పుస్తకం వల్ల ఒక మనిషి ఎంత అభివృద్ధి చెందుతాడు అనేది మనం చూడవచ్చు అన్నమాట. ఒక ఫిలాసఫర్, ఇందాక చెప్పినట్టు ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్నమాట. ఈరోజు గురు పూర్ణిమ కూడా మనం జరుపుకుంటున్నాం. ఒక పుస్తకం చాలామందికి గురువులాగా భావించి చేసినటువంటి ముందుకు వెళ్ళినటువంటి ఎంతోమంది ఉన్నారన్నమాట. ఇంకా జాతీయ ఉద్యమం సమయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గాంధీ గారు స్వయంగా యంగ్ ఇండియా మ్యాగజైన్స్ రాశారన్నమాట. చూడండి ఆ మ్యాగజైన్స్ చదివి ఎంతోమంది కాన్షియస్ అయ్యి యొక్క జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారనమాట. అది చదవటం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తుందన్నమాట. జాతీయ భావనను పెంపొందించడం కూడా ఒక చదవటం ద్వారానే మొదలైందని కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా రచ్చినటువంటి పాటలు వ్యాఖ్యలు సన్నివేశాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయన్నమాట. ఈరోజు మనం సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం అన్నమాట. అవే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆ చదివినటువంటి పుస్తకాలు వారు రచించినటువంటి కావ్యాలు నేటికి ఆదర్శంగా నిలిచాయి, ఒక మలిదశ ఉద్యమంలో కూడా ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నమాట. అంతే పుస్తకం ఒక నాలెడ్జ్ ఫ్యాక్టే కాదండి, ఎంతో ఇన్స్పిరేషన్, ఎంతో మోటివేషన్, ఎంతో ఎంతెంతో. అందుకే చదవడం అవసరం అన్నమాట, ఇట్స్ మ్యాండేటరీ థింగ్. సో ఇంకా మనం చదవడం గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక మంచి పాట తర్వాత.

మంచి ఎనర్జెటిక్ పార్ట్ అయితే విన్నాము, మన టాపిక్లో ఉన్నాము, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. కంప్యూటర్ కొంచెం స్లో అయితే ఇమ్మీడియట్గా రీబూట్ చేస్తాం. మరి లైఫ్లో మనం స్లో అయినప్పుడు ఎప్పుడు రీబూట్ చేయాలని అనిపించలేదా అని క్వశ్చన్ మనకు వస్తుంది. ఆ క్వశ్చన్కి సమాధానం మనం చేసే రీబూట్ ఈ యొక్క పుస్తకాలతో ఉండాలి అంటారు బ్రయాన్, ద ఫీనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనే బుక్లో అన్నమాట. శ్రీశ్రీ గారు, గుర్రం జాషువా గారు వారు రాసినటువంటి రచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నమాట. మనసుకు హత్తుకొని ఏదో చేయాలి అనిపించేటువంటి ఒక ఫైర్నిచ్చాయన్నమాట. వేమన శతకసుధ పద్యాలు కూడా మనకు దారి చూపించే ఆస్తులే కదా. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఫోన్స్, డిజిటల్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేశారు నిపుణులు. మనం ఏది సరిగ్గా గుర్తుపట్టకపోవడం, దీని మీద ధ్యాస నిలకపోవడం, యాంగ్జైటీలో మునిగి తేరడం వల్ల అన్నింటినీ మనం ప్రొడక్టివ్గా చేయలేకపోతున్నాం అన్నమాట. దీనివల్ల డిజిటల్ లేజీ, కాగ్నిటివ్ అన్లోడింగ్ జరుగుతుందన్నమాట. అన్ని పనులు చిన్న చిన్న చిట్టీలకు, నోట్స్, ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్స్, చిన్న చిన్న లెక్కలకు కూడా మనం క్యాలిక్యులేటర్ను వాడుకుంటున్నాం ఈరోజు. ఇలా ప్రతిదీ మనం ఓవర్ డిపెండెంట్ అయ్యామంటున్నారనమాట. సో దానికి బెటర్ సొల్యూషన్ కూడా రీడింగ్స్ అంటున్నారు నిపుణులు. చూడండి, నేను ఒక చిన్న షాప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ వాళ్ళు టకటక క్యాలిక్యులేట్ చేసేసి 10 రూపాయలైందా 20 రూపాయలైందా మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తారు. కానీ ఇప్పుడైతే మొత్తం కూడా ఎట్లా అంటే మొత్తం మిషనరీ అయిపోయిందనమాట, మొత్తం క్యాలిక్యులేటర్ యూజ్ చేసేసి చెప్తున్నారు. అంటే లైక్ మనం అంతా కూడా ఓవర్ డిపెండెన్స్ ఇచ్చేసామన్నమాట మన బ్రెయిన్కి. ఎక్కువ మనం వర్క్ చేయించట్లేదు, మనం అంతా బద్ధకంగా ఒక డిజిటల్ లేజీకి అయితే అలవాటు పడిపోయామని చెప్తున్నారనమాట. దాని యొక్క బెటర్ సొల్యూషన్ కూడా ఈరోజు బుక్స్ రీడింగ్ ద్వారానే చెప్తున్నారనమాట. పజిల్స్ కానీ, తర్వాత బుక్స్ కానీ, అవన్నీ ఏంటంటే మనకు మెమరీలో ఒక మంచి స్టోరేజ్ ఇస్తాయి, తర్వాత ఒక కాన్షియస్ మైండ్ని అయితే మనకు బిల్డ్ చేస్తాయి అన్నమాట. ఎప్పటికీ మన మైండ్లో ఆ యొక్క మెమరీ అనేది ఉండిపోతుంది ఒక పర్మనెంట్ లాగా. ఏటైనటువంటి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇటువంటి వాటికి మనం యూజ్ చేసుకొని ఒక సొల్యూషన్ ఫైండర్గా కూడా చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మనం ఒక పని స్టార్ట్ చేయాలి అన్నా, ఏదో ఒక గొప్ప రెజల్యూషన్ తీసుకోవాలన్నా ఏదో ఒక కారణం ఉండాలి కదా. చాలామంది అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్ అని, తర్వాత బర్త్డే రెజల్యూషన్స్ అని ఇట్లా రకరకాలుగా తీసుకుంటారు అన్నమాట. అలా కాదన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన విషయమే తీసుకోండి, దీంట్లో ఎంత డిఫెక్ట్ ఉంది, మనం డిజిటల్ లేజీగా అలవాటు పడిపోయామనే ఒక ప్రాబ్లం మనకైతే అర్థమవుతుందన్నమాట. సో ఈ యొక్క రెజల్యూషన్ అనేది ఒక ప్రాబ్లం బేస్డ్గా ఉండేటట్టు చూసుకోండి అన్నమాట. ఈరోజు నుంచి ఒక కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరగాలన్నా, లేకపోతే మన యొక్క మెమరీ పవర్ అనేది ఒక డెవలప్ అవ్వాలన్నా కూడా ఏ

0: టైప్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఎటువంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి, మనం ఇప్పుడు మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఈజీగా మనం ఆ యొక్క ప్రాబ్లం నుంచి అయితే బయటపడగలుగుతాం అనమాట. దానికి కూడా బెస్ట్ సొల్యూషన్ రీడింగ్ అనమాట. బీఏ ఒరేషియస్ రీడర్ అంటారు అందుకని. సో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారు కదా, మరి ఒక బెస్ట్ రెజల్యూషన్ అయితే తీసుకొని ట్రై చేయండి. మంచిగా ఆగస్ట్ ఫస్ట్ అయితే వస్తుంది, మనం కూడా ఎప్పుడు ఫస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తాం కదా, ఇంకొక 3 డేస్లో ఆగస్ట్ ఫస్ట్ కూడా వస్తుంది. సో దానికని ఈ ఒక రెజల్యూషన్ అయితే తీసుకొని బేసిక్గా ట్రై చేయండి. 1 ఆగస్ట్ 1 మంత్ ట్రై చేసి చూడండి. చాలామంది 21 డేస్ అంటూ ఉంటారు ఛాలెంజెస్. సో ఈ యొక్క ఆగస్ట్ మంత్ అయితే తీసుకొని ట్రై చేయండి అనమాట. బేసిక్గా మీరు ఒక చాలా మార్పుని చూస్తారు. చిన్నప్పుడు చదువుకున్న బుక్సే కాదు, కామిక్సే కాదు, స్టోరీసే కాదు, మోటివేషనే కాదు, ఫిక్షనే కాదు, ఏదైనా సరే తీసుకోండి. స్టార్ట్ విత్ యాజ్ ఏ డైలీ హ్యాబిట్గా ఉండాలన్నమాట. ఎప్పుడైనా చూడండి, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఫర్ సక్సెస్ అంటారు. ప్రతిరోజు నువ్వు చేసే పని ఏదైతే ఒకే టైంకి చేస్తున్నావో నీ బ్రెయిన్ కూడా నీకు అలవాటు పడిపోయింది అనమాట. ఓకే, ఇవి నాకు చెప్తున్నాడు, నేను ఈ టైంకి ఇది చేయాలి అని బ్రెయిన్ కూడా మనకు పర్ఫెక్ట్గా మనతో పాటు ఉండటానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో మనం యొక్క డైలీ ప్లానింగ్ ఎలా ఉండాలి, తర్వాత ఒక రీడింగ్ వల్ల కలిగే అలవాట్లు ఏంటి, తర్వాత దాని యొక్క గొప్పతనం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక మంచి కమర్షియల్ తర్వాత.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్ట్ 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రతిరోజు 10 పేజీలని సమయం పెట్టుకొని స్టార్ట్ చేయండి అనమాట. బేసిక్గా ఇంకా బెటర్గా మీకు మీరు ఒక ఎడ్జ్ తీసుకున్నట్లే అనమాట, మంచి చేంజెస్ అయితే చూస్తారు బేసిక్గా. అయితే ఇనిషియల్గా కొంచెం కష్టం అనిపించచ్చు, లాంగ్వేజ్లో సంబంధం కానీ లేకుండా, లేకపోతే కొంచెం వొకాబులరీ ప్రాబ్లం అవ్వచ్చు, కూర్చోవడం ప్రాబ్లం అవ్వచ్చు, ప్లస్ ఎవ్రీథింగ్ మనకు ఒక ఆ టైం ఫ్రేమ్ అనేది మనకు అలవాటు కాకపోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కనుక పర్లేదు, స్టార్ట్ చేయండి. మార్పు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఒక మార్పును కూడా ఒక్క అడుగుతో స్టార్ట్ చేయండి. మీ యొక్క రీడింగ్ స్టైల్, తర్వాత స్పీడ్, వొకాబులరీ, కనెక్షన్, థింకింగ్, ఎబిలిటీ ఆఫ్ మైండ్, పవర్ ఆఫ్ థాట్స్, వాల్యూ ఆఫ్ థాట్స్, ఆ యొక్క థాట్ ప్రాసెస్, యాటిట్యూడ్ కానీ, బిహేవియరల్ చేంజెస్, ఇలా చాలా చేంజెస్ అయితే మీరు ఒక నోటీస్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు అంటే కన్సిస్టెన్సీగా రోజు చదివినప్పుడు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. నేనైతే 1 ఇయర్లో 1 మంత్కి ఒకటి చొప్పున బుక్స్ చదువుదామని అనుకు ప్లాన్ అయితే చేశాను అనమాట. బేసిక్గా ఈ జూన్ నుండి స్టార్ట్ చేసే జూలై ఎండింగ్ కల్లా నేను 2 బుక్స్ అయితే కంప్లీట్ చేయగలిగాను అనమాట. ఐ విల్ ఫైండ్ చేంజెస్ ఇన్ మై వే, వి గెట్ గుడ్ మొమెంటం అనమాట. ఓకే, ఒకటి కంప్లీట్ చేసాం కదా అని మనకంటూ మనకు ఒక సెల్ఫ్ ఒక అప్రిషియేషన్ అయితే వస్తుంది అనమాట బేసిక్గా. సో మీరు ఈ ఆగస్ట్కి అయితే చూడండి, తర్వాత సెప్టెంబర్ నుంచి మీకే మంచి మంచి మొమెంటం అనేది అయితే వస్తుంది అనమాట. ఒక బుక్ చదివేటప్పుడు ఇమాజినేషన్, ఆ థాట్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్ట్ 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఒక అవైలబిలిటీ అనే కాదు బుక్స్ గురించి, ఒక మోటివేషన్ అనే కాదనమాట, మన కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చదవాలని ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటారు. సో ఇట్స్ ఎవ్రీథింగ్, బీ ఏ గుడ్ రీడర్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఫర్ కామన్ సెన్స్. సో రీడింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. సో ట్రై టు బీ అన్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఇవ్వని కార్యక్రమం. మళ్ళీ వచ్చే ఉత్తరంగ కార్యక్రమం కలుద్దాము. అప్పటి వరకు సెలవు. నమస్కారం.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు

శ్రమికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు 12:00 వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11:00 లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింపచేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు

0: క్రీడాకారులందరికీ వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల ఇస్ చర్చా మే భాగ్ లీజియే ఆప్ మాన్య సదస్యో కే హక్ కో నీ మార్ సక్తే యే తరీకా ఉచిత్ నహీ హై ఆప్ అగర్ సదన్ కో వ్యవధాన్ కర్నా చాహతే హై నియోజిత్ తరీకే సే గతిరోధ్ పేదా కర్నా చాహతే హై యే సంసదీయ పరంపరాఓ కే అనురూప్ నహీ హై సదన్ కీ కార్రవాయీ ఆజ్ 12 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యకుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు.
2: అయినప్పటికీ
0: ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేసిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
3: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहा है और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी, इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है।
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా

ంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యనందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమెక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారతదేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంటనూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పులను సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువావిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సిఐఈటీ ఎన్సిఈఆర్టి ప్రెజెంట్స్ ఇంగ్లీష్ రైమ్స్ అండ్ సాంగ్స్.
1: ఫ్రెండ్స్, వి ప్రెజెంట్ యూ ద సాంగ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ.

0: तो अब हमारा आज का कार्यक्रम यहीं पर समाप्त होता है, इसलिए अपने मित्र अजीत और उमंग की तकनीकी टीम के साथ यानी कुसुमलता,
1: जगबंधु,
0: चेतना,
1: अर्शद,
0: सौम्या
1: और फैजान के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 మరికొద్ది క్షణాల్లో మనం ప్రాంతీయ వార్తలు విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు, సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దేందుకు గురువులకు అభినందనలు తెలియజేస్తూ గురువుల పట్ల కృతజ్ఞత, వినయం, అభ్యాసాన్ని అలవర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ఇందిరాభవన్లో ఈ ఉదయం టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసిసి రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, త్వరలో రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా ముఖ్యమంత్రిని కలిశారు. విక్రమ్ 1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై వారు వివరించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ ఈ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల అభివృద్దికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ప్రవాస తెలంగాణీయులతో

సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, గురుదేవుని దివ్య కృప మనందరి జీవితాలను జ్ఞానం, వినయం, కరుణతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మపురి రహదారిలో ఆకుసాయిపల్లి సమీపంలోని లో లెవెల్ వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగారం అక్షయపల్లి రహదారిపైన వరద నీరు చేరడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లో లెవెల్ కల్వర్టులు, వంతెనల వద్ద రాకపోకలను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్టలో భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కె హరిత అధికారులను అప్రమత్తం చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, తాండూర్, జన్నారం మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం వరకు 640.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, భీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని గనుల్లో భారీగా నీరు నిల్వ ఉండడంతో యంత్రాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సుమారు 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి దశల వారీగా ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, హన్మకొండతో సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో సహా 13 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 క్వింటాళ్ల కూరగాయలు, పళ్లతో భద్రకాళి అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి రాముడికి తొలి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో
ఆలయ గిరి ప్రదక్షిణలు చేపట్టారు.

0: పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాల వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: పంట సాగు ఇంటి బాగు
3: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
4: చేను కబుర్లు మీ చెంత
5: లేదిక మీ ఇంట చింత.
6: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: చేను కబుర్లో కార్యక్రమం వింటున్నా శ్రోతలందరికీ 600 ఎపిసోడ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ యొక్క నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ భాషలోనే స్క్రిప్ట్ రూపంలో తయారు చేసి వారి యొక్క సృజనాత్మక కళను మీకు తెలియజేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాకుండా రైతులతో పంచుకునే ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు ముఖ్యంగా వ్యవసాయంలో కావచ్చు, లేకపోతే గృహ విజ్ఞాన శాస్త్రంలో కావచ్చు, వ్యవసాయ ఇంజనీరింగ్లో కావచ్చు, అదేవిధంగా మనకు ఆహార శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విషయాలు కూడా అనేక ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు, రైతు సోదరులకు ఈ 600 ఎపిసోడ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ కార్యక్రమం మరింత ఆదరించాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం విని చాలా మంది రైతు సోదరులు తా యొక్క ప్రశ్నలకు జవాబులు పంపిస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విని ఆ కొత్త సాంకేతిక పరంగా నేర్చుకుని దానిలో యొక్క క్వశ్చన్స్ కు ఆన్సర్ పంపించి మీరు మాకు ఇంకా సహకరించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా విద్యార్థులకు, రైతు సోదరులకు, వినే ప్రతి శ్రోతలకు ఈ 600 ఎపిసోడ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రైతు సోదర సోదరి మనులందరికీ శుభాభివందనాలు. మేము రాజేంద్రనగర్లోని వ్యవసాయ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. ఈరోజు మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి చేకూర్చే పుట్టగొడుగుల పెంపకం మరియు పెంపకంలో కలిగే మెలకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పుట్టగొడుగులు అనేవి ఫంగస్ అనగా శిలీంద్ర జాతికి చెందిన చిన్న చిన్న మొక్కలు. వీటిలో బాగా పోషక విలువలు ఉన్నందున పోషకలేమితో బాధపడే వారికి, మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారం. పుట్టగొడుగుల్లో మాంసకృతులు, విటమిన్లు బిసి మరియు ఖనిజ లవణాలు, భాస్వరం, సున్నం, పొటాషియం, విటమిన్లు, రాగి మరియు ఇనుము ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండి కొవ్వు పదార్థాలు మరియు పిండి పదార్థము తక్కువ మోతాదులో ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పుట్టగొడుగుల నుండి 43 కిలోకాలరీల శక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగులు 2000 రకాలకు పైగా ఉన్నప్పటికీ 200 రకాలు మాత్రమే తినగలిగినవిగా గుర్తించబడింది. వాటిలో

0: కృత్రిమంగా 3 లేదా 4 రకాలు మాత్రమే పెంచుతున్నారు. ఇప్పుడు మనం నర్సాపురం ఊర్లో రైతుగా త్రిశూల్, రైతు భార్యగా శ్రావ్య, కూతురిగా తేజస్విని, రైతు చెల్లిగా వికీత, పుట్టగొడుగుల పెంపకం యూనిట్ డైరెక్టర్గా శ్రావ్య, ఏఈఎల్బి విద్యార్థిని మరియు రాధ పాత్రను పోషించేది కావ్య. ఇప్పుడు మనం ఊర్లో ఇరుగు పొరుగు ఇండ్ల స్నేహితుల మధ్య జరిగే సంభాషణను విందాం.
1: ఏమక్క బాగున్నావా?
2: ఈ మర్యాదలకేం తక్కువ లేదు గాని ఏమమ్మా, ఈనాటికైనా నా బకాయి తీరుస్తారా లేదా?
1: తీరుస్తామక్క, బర్రెలు అమ్మేశాం కదా, నీ బాకీ ఎలా అయినా తీర్చేస్తాం.
2: మాటలు కాదు, తీర్చి చూపించండి.
0: అదేంటే, ఈ 10 గుంటలు మరియు ఆ బర్రెలే కదా మీకు ఆధారం. ఇప్పుడు ఆ బర్రెలు కూడా లేవు. ఇంకొన్ని రోజులైతే ఉన్న పొలం కూడా అమ్మేస్తారేమో. మరి ఈ ఈడొచ్చిన పిల్ల పరిస్థితి ఏంది?
3: ఏమోయ్, పక్కనున్న సుశీల గారికి డబ్బులిచ్చేసి బకాయి తీర్చేయి.
1: సరే అండి, ఇచ్చి వస్తాను.
0: ఏమన్నయ్యా, బావున్నారా?
3: ఆ బావున్నా చెల్లి, నువ్వు బావున్నావా?
0: అది కాదన్నయ్యా, ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. 10 ఎకరాల్లో 10 గుంటలుంది, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది, అన్నీ మర్చిపోయారా?
1: అలా చెప్పురా శోభ, ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఆ మనిషిలో మార్పు లేదసలు.
3: అది నీకు ఒక్కదానికే కూతురు అన్నట్టు మాట్లాడుతున్నావు, నాకు లేదా దాని మీద ఆలోచన? ఏం చేయమంటావు, చతుర సరస్వతి అయిన నా కూతుర్ని ఇంట్లో కూర్చోబెట్టిన దౌర్భాగ్యుడిని.
4: మీరు ఇవన్నీ ఏం ఆలోచించకండి నాన్న, మన పరిస్థితి నాకు తెలుసు. ఇప్పుడు నా పెళ్లికేమంతా తొందర వచ్చిందిలే, కానీ ఇప్పుడు మన అప్పుల నుండి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం.
3: ఉన్న 10 గుంటల భూమిని కూడా అమ్మేసి అప్పులు తీర్చేద్దాం.
0: ఎలా బ్రతుకుతారన్నయ్యా, అది కూడా అమ్మేస్తే?
3: ఏముంది, ఇదే ఊర్లో కౌలు చేసుకుని బతుకుదాం.
0: ఇలా ఉంటే పిల్ల పిల్ల అవుతుందా? కనీసంలో కనీసం ఇంకొంచెం చదివించి ఉంటే దాని తెలివి కదే కొడుకులా సాకేది కదా.
4: మరి ఇప్పుడేముందిలే అత్తయ్య, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. కూతురుగా నాన్న బాధ్యత ఎంతో కొంత తీసుకోవాలిగా.
0: ఏం చేస్తావు కోడలా, ఇప్పటికే బీటెక్ 2వ సంవత్సరంలోనే ఆపేశావు.
4: నాన్న, నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది.
3: అవునా తల్లి, చెప్పు ఏంటో.
4: మా కాలేజీకి వచ్చినప్పుడు మా క్యాంటీన్లో పుట్టగొడుగుల సమోసా తిన్నారు కదా, గుర్తుందా?
3: అవునరా, చాలా బాగుండే.
4: అయితే నాన్నగారు, మనం అది పండిద్దామా?
3: ఆలోచన చాలా బాగుంది, కానీ ఎలా పండించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయినా అది లక్షల్లో కూడుకున్న పని కదా, అయినా మనకు దాని గురించి చెప్పేవాళ్ళు లేకపోయారే.
4: నాన్న, ఒకసారి నేను పీజేటీఐ వారి చేను కబుర్ల కార్యక్రమంలో మష్రూమ్ సాగు గురించి చెప్తుంటే విన్నాను. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం.
3: అవునా, సరే మరి రేపు వెళ్దాం.
4: వెళ్ళొచ్చులే, కానీ ప్రతీ నెల 3వ శనివారం వాళ్ళ దగ్గర నుండి మనకు క్లుప్తంగా వివరిస్తారంట, కానీ నమోదు ఖర్చు 500 రూపాయలు.
1: సరేలేండి, ఇంకా 2 రోజులే ఉందిగా, వెళ్ళి కనుక్కొని వచ్చేరు లేండి.
3: అవును నిజమే, వెళ్దాం.
0: రాజు మరియు లక్ష్మి పుట్టగొడుగుల శిక్షణ కార్యక్రమానికి నమోదు చేసుకోవడానికి పీజేటీఏయుకి వచ్చారు.
5: నమస్కారం, రండి కూర్చోండి. నా పేరు కావ్య, ఏఈఎల్పి స్టూడెంట్, 4వ సంవత్సరం చదువుతున్నాను. డాక్టర్ బి రాజేశ్వరి మ్యామ్ ఆధ్వర్యంలో మేము మష్రూమ్ పండిస్తున్నాము. మేము ఎంతో మంది రైతులకు, ఉపాధి లేని ఆడవాళ్ళకి మష్రూమ్ ద్వారా ఎలా ఉపాధిని పొందాలో ఇక్కడ మేము శిక్షణ ఇస్తున్నాము.
3: అమ్మా, పుట్టగొడుగులు పండించాలంటే ఎన్నో లక్షలు అవుతాయి కదమ్మా, మాలాంటి వాళ్లతో అవుతదా?
5: అవుతదండి, మా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీలాంటి వాళ్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశాము. అవి ఇప్పుడు మీ అందరికి నేర్పిస్తాము. ఇప్పుడు మా మేడం పుట్టగొడుగు సాగు గురించి వివరిస్తారు.
6: అందరికీ నమస్కారం, నా పేరు బి రాజేశ్వరి, నేను ఏఈఎల్పి పుట్టగొడుగు యూనిట్ డైరెక్టర్ని. ఇప్పుడు పుట్టగొడుగు అంటే అందరూ లక్షలు కోట్లతో ఖర్చు ఉంటుంది అనే అపోహలోనే ఉంటారు. మళ్ళీ ఎవరు తింటారో తినరో అనే అపోహలోనే ఉంటారు, కానీ అది చాలా తక్కువ మోతాదులోనే పెట్టవచ్చు. దానికి కావాల్సింది పుట్టగొడుగు గింజలు, వరిగడ్డి, పాలిప్రొప్లిన్ బ్యాగ్స్. ఇది మీ పరిసర ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో కూడా పెంచవచ్చు. మన వాతావరణానికి ముత్యపు చిప్ప ఇంకా పాల పుట్టగొడుగులు బాగా పండుతాయి. ఇది మనం భూమిలో పెంచము, కృత్రిమంగా పెంచుతాము. ఇవి తినడం ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. బీపీని, షుగర్ని నియంత్రిస్తాయి. వారానికి 2 సార్లు తింటే మన శరీరానికి విలువైన పోషకాలు లభిస్తాయి. క్రొవ్వు శాతం తక్కువ మోతాదులో ఉంటుంది. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పుట్టగొడుగుల సాగు వల్ల మీకు కేవలం 1 నెలలోనే ఆదాయం వస్తుంది. తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఏ పంట పండించలేము. గృహిణీలు చిన్న తరహా కుటీర పరిశ్రమగా చేపట్టవచ్చును. వీటిని పెంచడానికి పెద్ద పెద్ద భవనాలు గాని, పెద్ద యంత్రాలు గాని, ఎక్కువ పెట్టుబడి గాని అవసరం లేదు.

0: పుట్టగొడుగుల ప్రాముఖ్యత విదేశాలలో విరివిగా తెలిసిన మన దేశంలో వీటి విలువలు ఇప్పుడిప్పుడే గుర్తించడం జరిగింది. దీనిని తరహా కుటీర పరిశ్రమగా ఇంటి ఆవరణలోనే పెంచుకొని లాభాలు గడించవచ్చును. మన దేశంలో కృత్రిమంగా సాగుకు అనువైన పుట్టగొడుగుల రకాలు తెల్లగుండి పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప లేదా ఆయిస్టర్ పుట్టగొడుగులు, ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ లేదా పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. పుట్టగొడుగుల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే, శుభ్రత పాటించాలి, పురుగులు కీటకాలు ప్రవేశించకుండా కిటికీలను సన్నటి తెరలు అమర్చాలి, బెడ్స్ ఉన్న గదిలో మంచి వెలుతురు గాలి వచ్చేలా ఉండాలి, బెడ్స్ ఉన్న గదిలో చీమలు బొద్దింకలు ఎలుకలు రాకుండా జాగ్రత్తలు వాడాలి, బెడ్లపై నలుపు ఆకుపచ్చ రంగు మచ్చలు వస్తే వీటిని తొలగించాలి. మొత్తం పంట అయిన తర్వాత బెడ్లను కంపోస్టు గుంటలో వేసి ఎరువుగా వాడవచ్చు. ఈ పుట్టగొడుగుల సాగు వల్ల మీకు కేవలం ఒక్క నెలలోనే ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎలా సాగు చెయ్యాలో సాగుల్లోని మెలకువల్ని మా విద్యార్థిని కావ్య క్లుప్తంగా వివరిస్తుంది.
1: ముందుగా బెడ్ని ఎలా అమర్చుకోవాలో నేను మీకు వివరిస్తాను. వరిగడ్డిని ముక్కలు ముక్కలుగా 3 నుంచి 5 ఇంచులు కోసుకోవాలి. బావిస్టిన్ ఇంకా ఫార్మాల్డిహైడ్ కలుపుకోవాలి. 12 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని ఎండబెట్టాలి. దాంతో దాదాపు 20% తేమ ఉండేలా చూసుకోవాలి. మన చేతులు ఇంకా మన పరిసరాలు మనం ఎక్కడైతే చేస్తామో అవన్నీ శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. పాలీప్రొపిలిన్ బ్లాక్ తీసుకొని దానికి మూసి ఉన్న సైడ్ని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. డెటాల్తో పాలీప్రొపిలిన్ బ్యాగ్ని శుద్ధిపరచుకోవాలి. శుద్ధిపరిచిన తర్వాత వాటిలో 1-5 ఇంచులు దాకా గడ్డిని వేసుకోవాలి. 1 లేయర్ స్పాన్ అనగా పుట్టగొడుగు విత్తనము వేసుకోవాలి. ముత్యపు చిప్పకి అయితే అంచుల్లో వేసుకోవాలి. పాల పుట్టగొడుగుకి అయితే 3 లేయర్ ఇంకా 5 లేయర్ దగ్గర అంచుల్లో ఇంకా మధ్యలో అమర్చుకోవాలి. బ్యాగ్ కెపాసిటీని బట్టి 4 నుండి 5 లేయర్లు వేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్తో మూసి వేయాలి. చివర్లలో చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. ఈ బెడ్ని వేలాడదీయచ్చు లేదా ర్యాక్స్లో అమర్చుకోవచ్చు. మొదటి 15 రోజులు చీకటిలో ఉంచాలి. 15 రోజుల తర్వాత సూదిమొదల దశ వచ్చాక వెలుతురులో ఉంచాలి. ఇంకో 10 రోజులకి పుట్టగొడుగులు పక్వానికి వస్తాయి. మనం వాటిని పంట కోత చేసుకొని 200 గ్రాములు చప్పున చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముకోవచ్చు. ఇక్కడ మనం ఉష్ణోగ్రత ఇంకా తేమ శాతం, ముత్యపు చిప్పకి అయితే 25 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్, పాల పుట్టగొడుగులకి 28 నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్, తేమ శాతం ముత్యపు చిప్పకి 75 నుంచి 85%, పాల పుట్టగొడుగుకి 80 నుంచి 90%.
2: అమ్మా, పుట్టగొడుగుల కోత తర్వాత మనం వీటిని ఏ విధంగా ఉపయోగించగలరో చెప్పగలరా?
1: వీటితో మనం చాలా రకాల వంటకాలు

0: డిగ్రీ సెంటీగ్రేడ్. తేమ శాతం ముత్యపు చిప్పకి 75 నుంచి 85%, పాల పుట్టగొడుక్కి 80 నుంచి 90%.
1: అమ్మా, పుట్టగొడుగుల కోత తర్వాత మనం వీటిని ఏ విధంగా ఉపయోగించగలరో చెప్పగలరా?
0: వీటితో మనం చాలా రకాలు వంటకాలు కూడా చేసుకోవచ్చు. బజ్జీ, సమోసా, సూప్, పకోడీ, పులావ్ మరియు బిర్యానీ లాంటి వంటకాలు చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని వంటలకు కూడా ఉపయోగించవచ్చు. వీటిని తాజాగా ఇంకా పచ్చళ్ళు రూపంలో 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు.
2: మేడం, పుట్టగొడుగుల పెంపకానికి సుమారుగా ఏ ఖర్చు, ఆ విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో కొంచెం చెప్పండి.
0: 1 కేజీ స్పాన్ అనగా విత్తనాలు 10 బ్యాగుల వరకు వేయచ్చు. 1 బ్యాగులో 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు స్పాన్ ఉపయోగించవచ్చు. 1 బ్యాగ్ ఖరీదు 70 నుంచి 90 రూపాయలు వరకు పడుతుంది. 1 కేజీ స్పాన్ ధర 150 రూపాయలు. 1 బ్యాగు నుంచి 800 నుంచి 900 గ్రాము పుట్టగొడుగు వరకు లభిస్తుంది మనకి. మనము 10 బ్యాగులకి సాగుకయ్యే ఖర్చు దాదాపుగా 1000 రూపాయలు. 1 కేజీ పుట్టగొడుగుల ధర 400 నుంచి 500 రూపాయల వరకు అమ్మొచ్చు. 3200 నుంచి 3600 వరకు లబ్ధి పొందొచ్చు. ఈ స్పాన్ అనుగా ఈ విత్తనాలు PJTAU కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్రనగర్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతటితో మీ శిక్షణ పూర్తయింది.
2: నాన్న, మనం నేర్చుకున్నాం కదా, మొదటి 5 బ్యాగులు వేసి చూద్దాం.
1: సరే అమ్మా, ప్రయత్నించి చూద్దాం.
3: కొన్ని రోజుల తర్వాత తండ్రి కూతురు ఇద్దరూ కలిసి పుట్టగొడుగుల పెంపకం మొదలు పెడతారు. కొత్తలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కొంతవరకు అవగాహన తెచ్చుకొని పెంపకాన్ని కొనసాగిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలవారు ప్రతీ నెల 3వ శనివారం PJTAUలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరు కాగలరు. ఇందుకోసం సంప్రదించవలసిన నంబర్లు ALP యూనిట్ డైరెక్టర్ బి రాజేశ్వరి మేడం గారిది 9912655583. ధన్యవాదాలు.
4: అందరికీ నమస్కారం. ఈ వారం మన చెనుక బుర్లు కార్యక్రమంలో జీవ వైవిధ్యం పరిరక్షణ అనే అంశం గురించి తెలుసుకుందాం. జీవ వైవిధ్యం అంటే ఏమిటి? జీవ అంటే జీవులు, వైవిధ్యం అంటే భిన్నత్వం. భూమిపై నివసించే సూక్ష్మ జీవుల నుంచి భారీ వృక్షాల వరకు, చీమల నుంచి ఏనుగుల వరకు, చేపల నుంచి పక్షుల వరకు, మనిషితో సహా అన్ని జీవరాశులు, వాటి జన్యులక్ష్యాలు, అవి నివసించే అడవులు, నదులు, చెరువులు, పర్వతాలు, వ్యవసాయ భూములు కలిపి జీవ వైవిధ్యం అని అంటారు. ప్రకృతిలో ఏ జీవి కూడా అనవసరం కాదు. ప్రతి జీవికి మరొక జీవికి ఉపయోగపడుతుంది. జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత. జీవ వైవిధ్యం ప్రకృతికి పునాది వంటిది. ఇది మానవ జీవనానికి, వ్యవసాయానికి, పర్యావరణ సమతుల్యతకు, ఆర్థిక అభివృద్ధికి ఎంతో అవసరం. జీవ వైవిధ్యం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతలు: పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. ప్రకృతిలోని ప్రతి జీవి ఆహార గొలుసు, ఆహార వలయం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవ వైవిధ్యం వల్ల పర్యావరణ సమతుల్యత కొనసాగిన ప్రకృతి విపత్తుల ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. ఆహార భద్రతకు తోడ్పడుతుంది. వ్యవసాయ పంటలు, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, మాంసం, చేపలు వంటి ఆహార వనరులన్నీ జీవ వైవిధ్యంపై ఆధారపడి ఉంటాయి. పంటలలో జన్యు వైవిధ్యం ఉండడం వల్ల కొత్త తెగుళ్ళ, వాతావరణ మార్పులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయవచ్చు. పరగా సంపర్కానికి దోహదపడుతుంది. తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులు వంటి పరగా సంపర్క జీవులు పంటల దిగుబడి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి సంఖ్య తగ్గితే పంట ఉత్పత్తి కూడా తగ్గే ప్రమాదం ఉంది. నేల సారాన్ని పెంచుతుంది. వానపాములు, శిలీంధ్రులు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి నేలలో పోషకాలను పెంచుతాయి. దీనివల్ల నేల సారవంతమై పంట దిగుబడి మెరుగుపడుతుంది. వాతావరణ నియంత్రణలో సహాయపడుతుంది. అడవులు మరియు వృక్షులు కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇవి ఉష్ణోగ్రతలను నియంత్రించడం, వర్షపాతాన్ని ప్రభావితం చేయడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఔషధ సంపదలకు మూలం. వేప, తులసి, ఉసిరి, అశ్వగంధ, కలబంద వంటి అనేక ఔషధ మొక్కలను జీవ వైవిధ్యంలో భాగమే. ఆధునిక వైద్యంలో ఉపయోగించే అనేక ఔషధాలు కూడా ప్రకృతి వనరుల నుంచి లభిస్తాయి. నీటి వనరులను సంరక్షిస్తుంది. అడవులు, చిత్తడి నేలలు, చెరువులు మరియు నదులు వర్షపు నీటిలో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచుతాయి. దీంతో తాగునీరు మరియు సాగునీటి లభ్యత మెరుగుపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అడవులు, వరదలు, నేల,

కోత, కరువు వంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. తీర ప్రాంతాల్లో మన అడవులు తుఫాన్లు తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల, మత్స్య పరిశ్రమ, పశు సంపద, ఔషధ పరిశ్రమ, పర్యాటకం వంటి అనేక రంగాలు జీవ వైవిధ్యంపై ఆధారపడి ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయి. సాంస్కృతిక మరియు సామాజిక విలువ. భారతీయ సంస్కృతిలో తులసి, రావి, వేప వంటి వృక్షాలు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అనేక పండుగలు, సాంప్రదాయాలు జానపద సాంస్కృతిక ప్రకృతిలో ముడిపడి ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడుతుంది. కొత్త పంట రకాలు, ఔషధాలు, జీవ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి జీవ వైవిధ్యం కీలక వనరులుగా ఉపయోగపడుతుంది. భావితరాల కోసం సహజ వనరులను సంరక్షిస్తుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడడం ద్వారా రాబోయే తరాలకు ఆహారం, నీరు, ఔషధాలు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చు. జీవ వైవిధ్యానికి ముప్పులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం అనేక మానవ కార్యకలాపాలు మరియు పర్యావరణ మార్పుల కారణంగా తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. జీవ వైవిధ్యం క్షీణించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని మానవ జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యమైన ముప్పులు ఇవి: అడవుల నరికివేత, వ్యవసాయం, పరిశ్రమ, గనుల తవ్వకం, రహదారుల నిర్మాణం మరియు పట్టణీకరణ కోసం అడవులను నరికివేయడం వల్ల అనేక వృక్ష జంతు జాతులు తమ సహజ నివాసాలను కోల్పోతున్నాయి. దీనివల్ల అనేక జీవులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. వాతావరణ మార్పులు. గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రత పెరుగుదల, అస్థిర వర్షపాతం, కరువు, వరదలు, తుఫాన్లు వంటి వాతావరణ మార్పులు జీవుల జీవనాన్ని, విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని జాతులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్తుండగా మరికొన్ని అంతరించిపోతున్నాయి. నివాస ప్రాంతాల నాశనం. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, గడ్డి భూములు వంటి సహజ ఆవాసాలు నాశనం అవడం లేదా చిన్న చిన్న భాగాలుగా విడిపోవడం వల్ల జీవుల సంచారం, ఆహార సేకరణ, సంతానోత్పత్తి దెబ్బతింటాయి. కాలుష్యం. గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల అనేక జీవరాశులు ప్రమాదంలో పడుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు నదుల, చెరువుల కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పశువులు, పక్షులు మరియు జలచరాలకు హానికరం. రసాయన ఎరువులు, పురుగు మందులు నేలలో ఉపయోగకర సూక్ష్మజీవులను నాశనం చేస్తున్నాయి. అధిక రసాయనాల వినియోగం. వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వల్ల తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి పరాగ సంపర్క జీవులు తగ్గిపోతున్నాయి. ఇది పంటల దిగుబడిపై కూడా ప్రభావం చూపుతుంది. అక్రమ వేట మరియు అక్రమ వ్యాపారం. వన్యప్రాణాలు మాంసం, చర్మం, దంతాలు, కొమ్మలు మరియు ఇతర అవయవాల కోసం అక్రమంగా వేటాడడం వల్ల అనేక జాతులు అంతరించిపోతున్నాయి. అక్రమణ జాతులు. విదేశీ ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని మొక్కలు, జంతువుల స్థానిక జీవుల ఆహారం, నీరు, నివాసాన్ని ఆక్రమించి వాటి మనుగడకు ముప్పు కలిగిస్తాయి. వాతావరణ మార్పులు మరియు జీవన వైవిధ్యం. వాతావరణ మార్పులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సవాళ్లలో ఒకటి. ఉష్ణోగ్రత పెరుగుదల, వర్షపాతం విధానంలో మార్పులు, కరువు, వరదలు, తుఫాన్లు వంటి తీవ్ర వాతావరణ సంఘటనలు జీవ వైవిధ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ప్రకృతిలోని ప్రతి జీవి తన నివాస ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తుంది. ఆ పరిస్థితులు మారినప్పుడు జీవుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. వాతావరణ మార్పులు అంటే ఏమిటి? దీర్ఘకాలంగా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, తేమ వంటి వాతావరణ అంశంలో జరిగే గణనీయమైన మార్పులను వాతావరణ మార్పులు అంటారు. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వినియోగం, అడవుల నరికివేత, పారిశ్రామిక వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి భూపాతం ఏర్పడుతుంది. జీవ వైవిధ్యంపై వాతావరణ మార్పులు ప్రభావం. సహజ ఆవాసాల నాశనం. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం వల్ల అడవులు, చిత్తడి నేలలు, చెరువులు, నదులు వంటి సహజ ఆవాసాలు దెబ్బతింటాయి. ఫలితంగా అనేక జీవులు తమ నివాసాలను కోల్పోతాయి. జాతులు అంతరించే ప్రమాదం. వాతావరణ మార్పులకు త్వరగా అనుగుణంగా మారలేని అనేక మొక్కలు, జంతువులు, పక్షులు, కీటకాలు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా అరుదైన మరియు స్థానిక జాతులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. పుష్పించే మరియు పంటల కాలంలో మార్పులు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల మొక్కలు పూసే సమయం, పంటల పెరుగుదల కాలం మారుతుంది. దీనివల్ల పరాగ సంపర్కం తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. పరాగ సంపర్క జీవులపై ప్రభావం. తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి పరాగ సంపర్క జీవుల సంఖ్య తగ్గితే పండ్లు, కూరగాయలు, నూనె గింజలు వంటి పంటలు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. కొత్త తెగుళ్లు మరియు చీడిపీడల వ్యాప్తి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొత్త రకాల పురుగులు, తెగుళ్లు, వ్యాధులు కొత్త ప్రాంతాలకు వ్యాపించి పంటలకు మరియు సహజ జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తాయి. నీటి వనరులపై ప్రభావం. వర్షపాతం
అస్థిరంగా ఉండడం వల్ల చెరువులు, నదులు

0: భూగర్భ జలాలు తగ్గిపోతాయి. దీని ప్రభావం జలచర జీవులపై తీవ్రంగా ఉంటుంది. ఆహార గొలుసులో మార్పులు. ఒక జీవి తగ్గిపోతే దానిపై ఆధారపడిన ఇతర జీవులు మనుగడ కూడా ప్రమాదంలో పడుతుంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. వలస విధానంలో మార్పులు. కొన్ని పక్షులు జంతువులు అనుకూలమైన వాతావరణం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తాయి. దీనివల్ల స్థానిక జీవ వ్యవస్థలో మార్పులు వస్తాయి. వ్యవసాయంపై ప్రభావం. పంటల దిగుబడి తగ్గడం, సాగు కాలంలో మార్పులు, నీటి కొరత పెరగడం, పశుగ్రాసం తగ్గడం, పశువుల ఆరోగ్యంపై ప్రభావం, రైతుల ఆదాయం తగ్గడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు. అడవులను సంరక్షించి విస్తృతంగా మొక్కలు నాటాలి. స్థానిక మొక్కలను మరియు జీవజాతులను కాపాడాలి. సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగాన్ని తగ్గించాలి. నీటి సంరక్షణ పద్ధతులు, వర్షపు నీటి నిల్వను చేపట్టాలి. పంట మార్పిడి, మిశ్రమ పంటలు మరియు వాతావరణాన్ని తట్టుకునే పంట రకాలను సాగు చేయాలి. పునరుత్పాదక ఇంధన వనరులు సౌర పవన శక్తి వినియోగాన్ని పెంచాలి. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య సంరక్షణ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. రైతుల జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడాలి? స్థానిక విత్తనాలను సంరక్షించాలి. మన ప్రాంతానికి అనుకూలమైన స్థానిక రకాల విత్తనాలను భద్రపరచాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి జీవ ఎరువులు, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఉపయోగించాలి. సమగ్ర పురుగు నివారణ. ఫెరోమిన్ డ్రాప్స్, పసుపు స్టిక్కీ డ్రాప్స్, వేప ఆధారిత మందులు, జీవ నియంత్రణ పద్ధతులు వీటిని ఎక్కువగా ఉపయోగించాలి. పొలాల గట్లపై చెట్లు నాటాలి. వేప, కనుగ, జామ, ఉసిరి వంటి చెట్లను జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. నీటి వనరులను కాపాడాలి. చెరువులు, కుంటలు, కాలువలను శుభ్రంగా ఉంచాలి. ఇంటి వద్ద చేయగల పనులు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడాలి. ఇంటి చుట్టూ మొక్కలు పెంచాలి. వర్షపు నీటిని నిల్వ చేయాలి. వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయాలి. నీటిని వృధా చేయకూడదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు. వన మహోత్సవం, హరితాహారం, జాతీయ జీవ వైవిధ్యం చట్టం 2002, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు, పాఠశాలలు, గ్రామాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు, పాఠశాలలో, గ్రామాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు. ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి ఒక్కరు సంవత్సరానికి కనీసం ఒక మొక్క నాటాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. చెట్లను నరకకుండా కాపాడాలి. పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయాలి. ప్రకృతిని ప్రేమించాలి. పిల్లలకు జీవ వైవిధ్యం ప్రాముఖ్యత తెలియజేయాలి. జీవ వైవిధ్యం ప్రకృతి సమతుల్యతకు, వ్యవసాయ అభివృద్ధికి, ఆహార భద్రతకు, మానవ మనుగడకు అత్యంత కీలకం. దీనిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్లను నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి చిన్న చిన్న చర్యలను జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ప్రకృతిని కాపాడితేనే జీవ వైవిధ్యం నిలుస్తుంది. జీవ వైవిధ్యం నిలిస్తేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ధన్యవాదాలు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న, ఫార్టిఫైడ్ ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ, పోషకాహార లోపాలను తగ్గించడం. ఆప్షన్ బి, పదార్థాలను కృత్రిమంగా తయారు చేయడం.
2: సరైన సమాధానం
1: ఆప్షన్ ఏ, పోషకాహార లోపాలను తగ్గించడం.
2: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
1: ఫార్టిఫికేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుంది?
2: ఆప్షన్ ఏ,
1: ఆహార పదార్థాలకు అదనంగా పోషకాలు కలపడం.
2: ఆప్షన్ బి,
1: ఆహార పదార్థాలను కృత్రిమంగా తయారు చేయడం.
2: సరైన సమాధానం ఆప్షన్ ఏ,
1: ఆహార పదార్థాలకు అదనంగా పోషకాలు కలపడం.
3: గత వారం ప్రసారంకబడిన చేయన్ కబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు: హైదరాబాద్ దొమ్మలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, పూణే నుండి వెంకట్, బతికేపల్లి నుండి నాగభూషణం కొనుకొల మహాలక్ష్మి. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండవ ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుండి టాంగ మల్లయ్య గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని.
1: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు. మొదటి ప్రశ్న,
4: ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచడానికి ఎంత తేమ శాతం ఉండాలి? ఆప్షన్ ఏ

0: 90 నుంచి 100%, ఆప్షన్ బి 75 నుంచి 85%.
1: ప్రశ్న మరోసారి.
2: మొదటి ప్రశ్న,
0: ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచడానికి ఎంత తేమ శాతం ఉండాలి? ఆప్షన్ ఏ 90 నుంచి 100%, ఆప్షన్ బి 75 నుంచి 85%. రెండవ ప్రశ్న, మన తెలంగాణ వాతావరణంలో పెంచడానికి అనువైన పుట్టగొడుగుల రకాలు. ఆప్షన్ ఏ క్రిమిని పుట్టగొడుగులు, ఆప్షన్ బి ఆయిస్టర్ పుట్టగొడుగులు.
1: ప్రశ్న మరోసారి.
0: రెండవ ప్రశ్న, మన తెలంగాణ వాతావరణంలో పెంచడానికి అనువైన పుట్టగొడుగుల రకాలు. ఆప్షన్ ఏ క్రిమిని పుట్టగొడుగులు, ఆప్షన్ బి ఆయిస్టర్ పుట్టగొడుగులు.
3: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 8 1 8 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8 3 3 3 8 1 8 2 3 8. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
4: PGTAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
5: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
6: చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

0: ఆకాశవాణి సమయం 1 గంట 50 నిమిషాలుగా వస్తుంది. ఉర్దూలోనూ ఆంగ్లంలోనూ వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మే మొహమ్మద్ అమ్మార్. లోక్సభ మే పబ్లిక్ ఇమ్తిహానాత్ మే గలత్ తౌర్ తరీఖో కీ రోక్థామ్ సే ముతాల్లిక్ తర్మీమి బిల్ 2026 పర్ బహస్ జారీ హై. సర్కార్ నే కాంగ్రెస్ పర్ ఇల్జామ్ లగా హై కి వో ఇస్ మామలే పర్ లోక్సభ మే బహస్ సే కతరా రహీ హై. సర్కార్ కా కహనా హై కి బిల్ కా మక్సద్ ఇమ్తిహానాత్ కే నిజామ్ మే తలబా కే ఇత్మాద్ కో ముస్తహకమ్ కర్నా హై. వజీర్ దాఖలా అమిత్ షాహ్ నే ఆసామ్ మే సైలాబ్ కీ సూరతెహాల్ కా జాయజా లియా హై ఔర్ మర్కజ్ కీ తరఫ్ సే ఇస్ ముష్కిల్ ఘడీ మే ఆసామ్ కో హర్ ముమ్కిన్ ఇమ్దాద్ కా యకీన్ దిలా హై. భారత్ నే ఆబ్నాయ్ హుర్ముజ్ మే కై బహరీ జహాజో పర్ హాలియా హమలో కీ పుర్జోర్ మజమ్మత్ కీ హై ఔర్ కహా హై కే బైన్ అల్అఖ్వామీ ఆవి గుదర్గాహో కే రాస్తే తిజారత్ బహాల్ కీ జానీ చాహియే. పాకిస్తాన్ కే కబ్జే వాలే జమ్మూ కశ్మీర్ మే పాకిస్తానీ ఫౌజ్ కీ వహ్షియానా కార్రవాయి కే నతీజే మే మర్నే వాలో కీ తాదాద్ బఢ్కర్ 40 తక్ పహుంచ్ గయి హై ఔర్ ఆజ్ దునియా భర్ మే షేరో కా బైన్ అల్అఖ్వామీ దిన్ మనాయా జా రహా హై. షేరో కే తహఫ్ఫుజ్ కీ కోషిషో మే భారత్ సబ్సే ఆగే హై ఔర్ దునియా కే కుల్ షేరో కీ తాదాద్ మే సే లగ్భగ్ 70% భారత్ మే పాయే జాతే హై. అబ్ ఖబరే తఫ్సీల్ సే. లోక్సభ మే పబ్లిక్ ఇమ్తిహాన్ మే గలత్ తౌర్ తరీఖో కీ రోక్థామ్ సే ముతాల్లిక్ తర్మీమ్ బిల్ 2026 పర్ గౌర్ ఓ ఖోజ్ ఔర్ మంజూరీ కే లియే బహస్ జారీ హై. ఇస్ బిల్ కా మక్సద్ పబ్లిక్ ఇమ్తిహానాత్ మే గలత్ తౌర్ తరీఖో కీ రోక్థామ్ సే ముతాల్లిక్ తర్మీమీ యాక్ట్ 2024 మే తర్మీమ్ కర్నా హై. ఇస్ కానూన్ మే కై అహమ్ ఇల్తిజామాత్ హై జిన్మే ముజ్రిమో కో 10 సాల్ తక్ ఖైద్ కీ సజా 10 కరోడ్ రూపే తక్ కా జుర్మానా ఔర్ సజా యాఫ్తా

0: నిషికంత్ మరాఠీ కార్యక్రమాన్ని విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
4: కొంతకాలం కొంతకాలం
3: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
5: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్నీ తానై,
2: అన్నింటా తానై.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

అక్షరాలైనా బుద్ధిజీవుల వ్యక్తిత్వాలైనా అటు ఆర్ద్రత ఇటు ఆలోచనల సాంద్రత ఉండాలి. అలా ఉన్నప్పుడే అవి అర్థవంతంగా మనుగడ సాగిస్తాయి, ఆలోచనల సారాన్ని కూడా మనలో ప్రోద్ది చేయగలుగుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు, సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వివిధ విభాగాలకు పరిశీలించి దూరదర్శన్ కేంద్రంపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. హైడ్రాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిచ్చారు. తీవ్ర ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతుందని తెలిపిన ఆయన, ఈ ప్రకృతి వైపరీత్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో పులులు, పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందని న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పులుల దినోత్సవంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీసీఏ ఎకో టూరిజం వెబ్పేజ్ని ప్రారంభించి పులుల సంరక్షణ పురస్కారాలను అందజేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జలమండలి ఎండి అశోక్ రెడ్డి పర్యటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డీవాటరింగ్ పనులు, కృష్ణానగర్లోని మ్యాన్హోల్లో చేపట్టిన పూడికతీత పనులను పరిశీలన చేశారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులపైన నీటి తొలగించాలని ఆదేశించారు. హాట్స్పాట్ మ్యాన్హోల్స్ డ్రైనేజ్ పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేశారు. గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్, అథ్లెట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశకీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరపున ఆయన అభినందనలు తెలిపి శుభాకాంక్షలు అందజేశారు. ఈరోజు ఆదిలాబాద్ హనుమకొండ

0: సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 13 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ AIR News_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03 దాటి 30 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. నిన్న ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా కాసేపటి క్రితం వరకు చర్చ జరిగింది. ఈ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన కేసుల్లో దోషులకు 5 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. అటు వందేమాత్రం బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్సభలో రాహుల్ గాంధీ అప్రజాస్వామిక భాష వాడారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. విద్యార్థులపై కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించారని స్పష్టం చేశారు. కాల్పుల ఆదేశాలను మంత్రి ఇవ్వరని, మెజిస్ట్రేట్ ఇస్తారని చెబుతూ, అసలు కాల్పులే జరగనప్పుడు ఆదేశాలు ఇచ్చారనడంలో అర్థం లేదన్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు 3 నుంచి 30 వరకు ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 3,000 రూపాయలతో 12 వరకు గడువు ఉంది. దరఖాస్తు సవరణకు 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యత లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి పట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందో సమాధానం చెప్పాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల చర్యల వల్ల తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంతో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయనున్న 1200 ఈ స్కూటర్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఈ పథకం కోసం మొత్తం 28,045 దరఖాస్తులు రాగా మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు వీటిని నిశితంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్తో కలిపి మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం.

0: రాజ్యమంతా రాజు అయింది ఎంత పెళ్ళిడికి ఎదగానే ఆ రాజుకు ఇక్కడి దగ్గర శుభసేన నగరం వెళ్ళే రాజు అడవిలో సుభద్ర దేవి ఏమంట ఉన్నదాట.
1: ఎప్పుడైతే భరత చెప్పిన మాట అడవిలో సుభద్ర దేవి నాట లోపల సగన కొడుకు పుట్టినాడు. కొడుకు ఇయ్యాల ఈ రోజు కాకుండా కానీ నాదా రేపు రేపటి కాల రాజ్య దేశం లోపల మన కొడుకు పెరిగి పెద్ద అవుతుండు నాదా. మన పెరుగు రకం వేయాలి నాకు వెళ్ళి వేయాలన్నంగా ఇక్కడికి దగ్గర ఏ రాజ్యం ఏ దేశం తిరుగుదాం అని తిరుపతి తీరం.

కొడుకులు అగ్గం ఏదో నాదా అని చెప్పి కలియేడు మేడల్లో ఉన్నాడు. ఇక్కడ ఇక దగ్గర తిరిగంగా తిరిగంగా అడవిలకు ఎవరు దొరుకుతున్నారాట? పనువాటి రాజుల పిల్లను శశిరేఖను తీసుకొచ్చినారు. కలియేడు రామారావు దేవాన దేవతల కళ్యాణం ఇచ్చినారు. మహారాజుకు సింత చెట్లకు దీటీలు కట్టిన శివులు మెచ్చిన పెళ్లి ఎత్తమని రాగి చెట్లకు దీటీలు కట్టి రాగుడు మెచ్చిన

0: ఆడవిల్ల సుభద్రాదేవి మనసులోనేమనుకుంటుంది, ఎల్ల గర్భవాసం లోపల నాకు బిడ్డ ఉన్నట్టు ఉంటే నా బిడ్డ ఏడు గంగలో వదిలిగిచ్చిన నా బిడ్డ కలి ఏడు మేడలు వదిలిపెట్టి అవ్వగారింటి బాట పట్టుకున్న నాకు బిడ్డ ఉంటే నా ఇంటికి రాకపోనాని ఆడవిల్ల మనసులో మన తట్టుకున్న ముచ్చట ముక్కను పెట్టుకున్నది అంతగా ఇక్కడ కాదు అక్కడ కాదు కా రాజ కచ్చీరి కాడ నా భర్త ఉన్నాడు కచ్చీరి ఏలి కలి ఏడు మేడలు కచ్చినాక వచ్చినాక నా యొక్క భర్త పాదాలు పట్టుకొని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ కైలాసం తుంగభద్ర రామేశ్వర కిలాలి ఇలా రాజ్యాలు గుల్లసిరి మంత్రాలు విరిగి నాకు దేవాన దేవతల మెచ్చి సంతాన బలం తెచ్చుకుంటానని ఆడిబిల్ల సుభద్రాదేవి కలియేడు మేడల్లో ఉండంగా
1: రాజు శుభసేన మహారాజు రంగ రామరామ అంటే రాజ్యం వెళుతున్నాడు దేవుడు చెప్పిండు వెళ్ళి వేపేటికి వెళ్ళిపోతాను.

రాజ సుభసేన మహారాజును కూసుండబెట్టింది. కలి ఏడు మేడల్ల ఇక్కడ కాదు అక్కడ కాదు తిరుపతి తీరంగం ఇయ్యాలి. నేను వెళ్ళిపోకపోతే నేను గర్భవాసం లోపల నాకు బిడ్డ పుట్టాల, నాకు కొడుకు పుట్టాలన అని నా మనసులున్న బాధ నా యొక్క కట్టుకున్న ఉండదో అని చెప్పుకుంటానని ముందుగా నా యొక్క భర్తకు అన్నం పెడతానని అన్న తిన్న గారాజునైనా ఆ యొక్క రాజు అన్నవు తిన్నాడు. అన్నవు తిన్న రాజు చేతెంగిలి మూతెంగిరిడిసినాడు. ఈ యొక్క కలియేడు మేడల్లకు రావంగనా.

0: కురింబెట్ట కొడుకులు మనకు ఉన్నారు కానీ వెనక మళ్ళీ ఏడు బిడ్డలు మనకు లేక బాయనాదనంగా
1: రాజు చూసినవా ఈయన గేడుస్తున్నావు బామా, చీరలేక చిన్న వేనవా, రైకెళ్ళేక రంజి పడుతున్నావా బామా, తిరుపతిదాకా నువ్వే తీరం కలిపేస్తాం, దిల్లిదాకా దిల్లిగామెత్తుదాం బామా, ఉపదేవుడు మెచ్చి వరమాడి కట్టినవు పరంజాముడు మెచ్చి పల

తిరుపతి తీరంగము నంది మానంది కాశి కైలాసం జరిగిన భార్య భర్తలు ఇక్కడికి దగ్గర ఎన్ని ఎన్ని రాజ్యాలు తిరిగిన గానీ ఒక దేవుడు మెచ్చి ఊరము ఒడిగడతలేడు, బలదేవుడు మెచ్చి సంతానం ఒడిగడతలేడా. గుడికి వచ్చిన ఆడ కూడా వెలుగుల భార్య భర్తలు ఏ విధంగా పూజలు చేస్తున్నారు.

శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఉగ్గు కథ వినిపించారు శ్రీ కచ్చులింగయ్య బృందం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు అంటే 30వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి పద్మజ, రైతులు అడిగే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరియగు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఫోన్ నెంబర్లు మరోసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:31 దాటి 5 సెకండ్లైంది. చిత్రసీమ సినిమా పాటలు.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విన్నారు ఆపద్ బాంధవుడు చిత్రం నుండి.

0: మల్మల మీద మలుకగా
1: చినుకు చినుకుగా
0: గోరు వెచ్చగా గుండె విసగా.

ముక్కు పుడక ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం విన్నారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట ఆత్మబలం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం

0: క్రమం 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఇల్లు వాకిలి 7:15 ప్రసారమవుతుంది. ఇందులో కంది పంట సాగుకు మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. వికసిత్ వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారికత, ఈ అంశం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనవారు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ అత్తలూరి సోమేశ్వర శర్మ. భక్తిరంజని కార్యక్రమంలో పుట్టపర్తి నారాయణచార్ల రచనలు ప్రసారమవుతాయి 6:15. 6:35 పొలం పనులు, ఇందులో కంది మినుము పంటల సాగు, మేలైన సాంకేతికత గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరరెడ్డి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న రేపు ఉదయం 7:00. 7:15 ఉదయ తరంగిణిలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి విశేషాలు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ హెసిడిటీ, ఈ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎం రాజ్యలక్ష్మి గారి గాత్రం ప్రసారమవుతుంది రేపు ఉదయం 8:30. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఏఆర్ఎల్ మానస గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత్, ఇందులో శ్రీ అనూప్ జొలోటా గారు రచించిన భజనలు ప్రసారమవుతాయి. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10, 12:40 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ, గంటి భానుమతి గారి అన్వేషణ నవలా పరిచయం, పరిచయకర్త కృష్ణకుమారి గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగాయ బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30, 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో జూలై మాసంలో సోయా చిక్కుడు పంటలలో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. ఇల్లు వాకిలి 7:15, ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త బి పద్మజ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనుసంధానకర్త శ్రేయస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్, 8:15 టుడే ఇన్ పార్లమెంట్, 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇలా ఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఏ

పెంచుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యాఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని అన్నారు. దూరదర్శన్లోని సాంకేతిక విభాగాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ అందిస్తున్న విశ్వసనీయమైన ప్రజాసేవలను ప్రశంసిస్తూ నషాముక్త్ భారత్ ప్రచారానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్యావరణ ఉద్యమంలో భాగంగా మొక్కను నాటారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాకాలం 30% వర్షపాతం లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. 6 తడి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసేలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ గీతం జనగణమనతో పాటు వందేమాతరంకు సమానమైన చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని గౌరవించడమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా నిపుణుల సాయంతో బ్యారేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిలతో ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సిద్దిపేటలోని విపంచీ కళానిలయంలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. వ్యాధిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. అత్యాధునిక పరీక్షా పరికరాలతో కూడిన మొబైల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని 40 ఏళ్లు పైబడిన మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యల వల్ల సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంలో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత ముఖ్యమని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నేడు కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్

0: క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా 6 తడి పంటలను సాగు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లాలో నిర్వహించిన విత్తనాల మేళాలో ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 రైతు వేదికలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విత్తన మేళాని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మేళాలో కంది విత్తనాలు అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 280,000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా వాటిలో 172,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారని అన్నారు. మిగిలిన 110,000 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలియజేశారు. రానున్న 36 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్దరణ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ,
1: అంతర్జాతీయ పుల్ల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఇవాళ సదస్సు నిర్వహించడం జరిగింది. మన యొక్క భద్రాద్రి సర్కిల్ లో 2 ఎకో టూరిజం సర్కిల్స్ వస్తున్నాయి. ఒకటి ఏదైతే మన గుబ్బల మంగమ్మ, పులిగుండాల, వైల్డ్ లైఫ్ కిన్నర్స్ అని, ఇక్కడ 2 సర్క్యూట్ మనము పాకాల్, అదే విధంగా ములుగు జిల్లాలో కొన్ని టూరిజం స్పాట్ కలిపి 2 సర్కిల్ డెవలప్ చేయడం జరుగుతుంది.
0: జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా పులులు, సింహాల వంటి జంతు జాతులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నల్గొండ రేంజ్ పరిధిలోని గొల్లగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద పులుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రజా అవగాహన బైక్ ర్యాలీని డిఎఫ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ సహా మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్కూటర్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో 1200 ఈ స్కూటర్ల పంపిణీకి గాను 28,045 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ దళ నేతృత్వంలోని మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. వీరరత్న ఫౌండేషన్, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్తంగా వీరనారీమణులు, వారి కుటుంబాల కోసం మహిళా సాధికారత అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది లబ్దిదారులు పాల్గొని సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
4: ఆకాశవాణి
0: సంప్రతి వార్తా.

0: శ్రూయంతాం ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభాయాం పరీక్షా కదాచార నివారణార్థం త్వరిత న్యాయ సునిశ్చేతుం చ సార్వజనిక పరీక్షా సంశోధన విధేయకః పారితం గతః. రాజ్యసభాయాం వందే మాతరం రాష్ట్రగీతాయ రాష్ట్రగానవత్ సమానం వైధానిక సంరక్షణం ప్రదాతుం సంశోధన విధేయకః పారితం గతః. గృహమంత్రి అమితశాహః అసమే జలాప్లావనస్య సమీక్షాం అకరోత్. సంకటావధౌ కేంద్రేణ అసమ రాజ్యాయ సర్వవిధ సహాయం ప్రదాస్యతే ఇతి తేన ప్రతిజ్ఞాతం. హోమోర్స్ జలసంధౌ జల సంజాతస్యాక్రమణస్య భారతేన తీవ్రా భర్త్స్నా విహితా. అంతారాష్ట్రియ జలమార్గేషు వాణిజ్య సంచారః శీఘ్రమేవ పునః ప్రవర్తనీయః ఇతి ప్రతిపాదితం. అపి చ పాకిస్తానాధికృత జమ్మూ కాశ్మీరే పాకిస్తాన బలైః నృశంస కార్యాచరణస్య పశ్చాత్ మృతకానాం సంఖ్యా చత్వారింశత్ యావత్ సంప్రాప్తా. అథ వార్తాః విశదీకృత్య. గృహమంత్రి అమితశాహః గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః అద్య లోకసభాయాం జన్మ మృత్యు పంజీకరణ సంశోధన విధేయకం 20-26 ప్రాస్తావయత్. విధేయకోయం నవషష్ట్యుత్తరనవదశతమవర్షస్య నియమస్య సంశోధనం కర్తుం ఈహతే. విధేయకే నియమః విహితః యద్యది కస్యచిత్ జన్మనః మరణస్య వా సూచనా ఏకవర్షాత్ పరం వర్షద్వయాభ్యంతరే వా దీయతే తర్హి కార్యపాలకదండాధికారీ తస్య అనుమతిం దాస్యతి. వర్షద్వయాత్ పరం తు ప్రథమశ్రేణీ న్యాయిక దండాధికారిణః ఆదేశేన ఏవ పంజీకరణం భవిష్యతి. అపరత్ర సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకస్య చర్చాయాం భాగం గృహణన్ లోకసభాయాః ప్రతిపక్షీనేత రాహుల్ గాంధీ అవోచత్ యద్దేశే శిక్షా ప్రణాళీ అతీవ వ్యయపూర్ణా సంజాతా అస్తి. నీట్ పరీక్షా సంచాలనే దేశస్య శిక్షా బజెట్ అపేక్షయా అధికం వ్యయః భవతి ఇతి సహ సాక్షేపం ఉక్తవాన్. సహ ప్రోక్తవాన్ యత్ ఛాత్ర ప్రదర్శనం హింసా నైవ ఆసీత్ అపితు యూనాం భావనా ప్రకటీకరణం ఆసీత్. సర్వైః దళైః అస్య సమానం సమ్మాననం కర్తవ్యం. విధేయకస్య ఉపరి ఆయోజితాయాః చర్చాయాః ప్రత్యుత్తరం ప్రయచ్ఛన్ రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్ర సింహః అవోచత్ యదేతత్ సంశోధనం విధానం ప్రతి అధిక కఠోరతాం ఆనేతుం త్వరిత న్యాయం చ సునిశ్చేతుం ఆనీతమస్తి.
1: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट टैक्स कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए. उसमें दिल्ली मुंबई कोलकाता मध्य प्रदेश बिहार उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर.
0: కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజు అద్య ప్రాహిణోత్ యత్ సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకం అధికృత్య చర్చావధౌ కాంగ్రెస్ సదస్యాః విధేయకం అధికృత్య కిమపి న ఉక్తవంతః. అపితు అసంబద్ధాన్ రాజనైతిక విషయానేవ సముత్థాపితవంతః. సహ అవోచత్ యత్ ఏతత్ సంశోధనం ఛాత్రాణాం చింతాః అంగీకృత్య తేషామేవ మంగళమధికృత్య ఆనీతమస్తి. మంత్రి సప్రమాణం ప్రోక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః ఏతేన విధేయకానయన నిర్ణయేన పరీక్షా ప్రణాళ్యాం ఛాత్రాణాం విశ్వాసః పునః సుదృఢీభూతో వర్తతే. కేంద్రీయ గృహమంత్రి అమితశాహః అసమస్య ముఖ్యమంత్రిణా డాక్టర్ హేమంత బిస్వా శర్మా ఇత్యమునా సహ వార్తాలాపం విధాయ ఊర్ధ్వ అసమ క్షేత్రే ప్రవృత్తస్య వినాశకారి జలౌఘస్య పశ్చాత్ ప్రచలంత్యాః ఆపదుద్ధరణ వ్యవస్థాయాః సమీక్షాం అకరోత్. సామాజిక సంచార పటలే ముఖ్యమంత్రి డాక్టర్ శర్మా న్యవేదయత్ యత్ అమితశాహః స్థితేః విషయే పృష్టవాన్. సహైవ ఆశ్వాసితవాన్ యత్ భారత సర్వకారః జలౌఘ ప్రభావితేషు క్షేత్రేషు

ఇట్ ఇంక్లూడ్స్ బోత్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్. కార్పొరేట్ గవర్నెన్స్ ఎంకరేజెస్ ఎ ట్రస్ట్వర్దీ మోరల్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ ఎన్వైరన్మెంట్. ద నీడ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ డ్యూ టు సర్టెన్ చేంజింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద బిజినెస్ అండ్ ద మార్కెట్. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ షేర్ హోల్డర్స్. టుడే

ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్. ఇన్ ఫ్యాక్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ హ్యాస్ బికమ్ ఎ బజ్ వర్డ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. దెర్ ఈజ్ నో డౌట్ దట్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ రికగ్నైజెస్ ఓన్లీ కంపెనీస్ వెల్ మేనేజ్డ్ అకార్డింగ్ టు స్టాండర్డ్ కోడ్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. నౌ లెట్ అస్ అండర్స్టాండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. ఫర్ ఎనీ కంపెనీ ఎ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎన్ష్యూర్స్ కార్పొరేట్ సక్సెస్ అండ్ ఎకనామిక్ గ్రోత్ త్రూ స్ట్రాటజిక్ థింకింగ్ అట్ ద టాప్ లెవెల్, మెయింటైన్స్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ కంపెనీ కెన్ రేజ్ క్యాపిటల్ ఎఫిషియంట్లీ అండ్ ఇఫెక్టివ్లీ. ఇట్ లోవర్స్ ద క్యాపిటల్ కాస్ట్, డెవలప్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద షేర్ ప్రైస్, ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్ టు ది ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ మేనేజర్స్ టు అచీవ్ objectives of the shareholders and the organization. It minimizes wastages, corruption, risks and mismanagement. Corporate governance helps in brand formation and development. Finally, organization is managed in a manner that fits the best interests of all. Why corporate governance in India is important? The corporate governance, if neglected, can cause business failure and damage the company's image in the market. This called for a need to make corporate governance in more transparent, as it greatly affects the development of the country. Transparency in corporate governance is essential for the growth, profitability, and stability of any business. The need for good corporate governance has intensified due to growing competition amongst businesses in all economic sectors. We should also identify the issues that are affecting corporate governance practices in India. Few of them are getting the board right, performance evaluation of directors, true independence of directors, removal of independent directors, accountability to stakeholders, executive compensation, risk management. A company that has good corporate governance has a much higher level of confidence amongst the shareholders associated with that company. Corporate governance is one of the important criteria for foreign institutional investors to decide on which company to invest in. The corporate practices in India emphasize the functions of audit and finances that have legal, moral, and ethical implications for the business and its impact on the shareholders. The Indian Companies Act of 2013 introduced innovative measures to appropriately balance legislative and regulatory reforms for the growth of the enterprise and to increase foreign investment, keeping in mind international practices. Corporate governance in India is not very old. In 1995, the Confederation of Indian Industries, CII, had set up a task force under Rahul Bajaj, which is probably one of the first task forces of its kind in India. The CII came up with a voluntary code called Desirable Corporate Governance in 1998. The SEBI principles were enshrined in the Clause 49 of the listing agreement. SEBI had set up a commission under Kumar Mangalam Birla, whose report came up in 2000 covering issues such as protection of investor interest, promotion of transparency, building international standards in terms of disclosure of information. Finally, to conclude, we can understand that corporate governance safeguards not only the management but the interests of all stakeholders of the corporation. It is the application of best management

0: ప్రాక్టీసెస్ టు కంప్లై విత్ ద లా ఇన్ ట్రూ స్పిరిట్ బి ట్రాన్స్పరెంట్ అండ్ మెయింటైన్ ఏ హై డిగ్రీ ఆఫ్ డిస్క్లోజర్స్ లెవెల్స్ అబౌట్ హౌ ద కంపెనీ రన్స్ మేనేజ్ ఇన్ ఎ మేనర్ దట్ మీట్స్ స్టేక్ హోల్డర్స్ ఆస్పిరేషన్స్ అండ్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ వైల్ అదరింగ్ టు ఎథికల్ స్టాండర్డ్స్ ఫర్ ఇఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద డిశ్చార్జ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
1: వీఆర్ లిజనింగ్ టు శ్రీ వి చక్రవర్తి ఆన్ ద టాపిక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రమ్ ఎంబీఏ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. స్క్రిప్ట్ బై ప్రొఫెసర్ టి శ్రీనివాసరావు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించే వివరాలు ఇప్పుడు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రతి పంటలో ఎరువుల వాడకం గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట సుమారు 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెరిగిన సాగు వ్యయంతో పాటు ఆశించిన దిగుబడులు పొందలేకపోవడానికి గల కారణాలు పరిశీలించినప్పుడు ఎరువుల వాడకంలో సరైన అవగాహన లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది మన శాస్త్రవేత్తలకు. జూన్ జులై మాసాలు ప్రతి సాగుకు అనుకూలం కావున ఇప్పటికే రైతులు ప్రతి విత్తుకున్నారు. అయితే చాలామంది రైతులు జూన్లో వర్షాభావం వలన దుక్కిలో ఎరువులు వాడకుండానే విత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే అంశాలపై చక్కటి అవగాహన అవసరము, ఈ అవసరం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. బీటీ ప్రతి సంకర రకాలకు సిఫారసు చేయబడిన పోషకాల మోతాదు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కించినప్పుడు ఎకరానికి 105 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది. అయితే పోషకాలను డిఐపి రూపంలో వేస్తే ఎకరాకు 50 కిలోల డిఐపి, 80 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ అవసరమవుతుంది. సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదుతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకోవాలి. ప్రతి పంట వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి కాబట్టి అధిక మోతాదులో పోషకాలను వినియోగించుకుంటాయి. ప్రతి 100 కిలోల ప్రతి తయారీకి 6-7 కిలోల నత్రజని, 1.9 నుండి 2.5 కిలోల భాస్వరం, 6 నుండి 8 కిలోల పొటాషు, ఇంకా 1.2 నుండి 2 కిలోల గంధకం భూమి నుండి తీసుకుంటాయి. అందువలన సిఫారసు మేరకు ఎరువులు వాడాలి. ఎరువులు వేసుకునే సమయం కనుక చూసినట్లయితే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని, అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డిఐపిని దుక్కిలో వేసి విత్తుకోవాలి, లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవచ్చు. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులకు ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ అందించాలి మొక్కలకు. ముఖ్యంగా పైపాటుగా డిఐపి లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కకు 8 నుండి 10 అంగుళాల దూరంలో 3 నుండి 4 అంగుళాల లోతులో వేసి మట్టితో కప్పివేయాలి. సాధారణంగా రైతులు గుంటకతో అంతరకృషి చేయనప్పుడు ఎరువులు వేయడం వలన భూమిలో కలిసిపోతుంది. బీటీ ప్రతిలో అధిక దిగుబడులు సాధించాలంటే ద్వితీయ సూక్ష్మ పోషకాలైన గంధకం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్ అవసరం చాలా ఉంటుంది. రైతులు భాస్వరం ఎరువును డిఏపి కంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన గంధకం 12%, కాల్షియం 21% నేలకు,

0: చేరుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారుతాయి. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఈ లోప నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటికి పైరు వేసిన 45 నుండి 70 రోజులకు 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి. ఇక జింకు లోపం వలన లేత మధ్య ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కరుపుల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. నివారణకు జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిగురాకుల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడము, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి పగులు ఏర్పడతాయి. నివారణకు బోరాక్స్ 1 నుండి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరు విత్తిన 60 నుండి 90 రోజులప్పుడు పిచికారి చేయాలి. మొక్క 50 నుండి 60 రోజుల దశ దాటినప్పటి నుండి పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాములు యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అధిక వర్షాలు, నీటి లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత పింజరాలడం అధికంగా గమనించవచ్చు. దీని నివారణకు నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ద్రావణాన్ని 1% డిఏపి ద్రావణంతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ప్రతి పంటలో చక్కటి ఎరువులు ఉపయోగించిన వారవుతారు రైతులందరూ. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సూచించిన విధంగా ప్రతి పంటలో ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మొక్కలకు అందించాలన్న విధానాలు చక్కగా పాటించి చక్కటి పంటను పండించి చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించిన వివరాలు విన్నారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు అనగా 30వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరియకు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085252.

9853. ఫోన్ నెంబర్లు మరోసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, 2324 0853 ఈ నంబర్లకు ఫోన్ చేయండి. మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి బృందం ఆలపించిన గీతం వినండి. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రగీతం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా

ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ రెండుసార్లు స్వల్పంగా వాయిదాపడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనేవారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మైభారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్
రజత పతకం సాధించారు.

0: సాధించారు. హర్జీందర్ కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా రెండవ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంట సాగుకు మేలైన పద్ధతులు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రానికి మనం గమనించినట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి విడుదలైనటువంటి PRG 176 అనేటటువంటి రకము మధ్య స్వల్పకాలిక రకానికి చెందినది. అదేవిధంగా పరిశోధనా స్థానం మనకి ఉండేటటువంటి తాండూరు పరిశోధన స్థానం నుండి TDRG 4, TDRG 59 అనేటటువంటి రకాలు మనకి మధ్యకాలిక రకాలు. దీంతోపాటు మనకి వరంగల్ పరిశోధన స్థానం నుంచి WRG 93, WRG 97, WRG 121 అనేటటువంటి మధ్య స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యకాలిక రకమైనటువంటి WRG 255 అనేటటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి సార్. వీటితో పాటు ఈ క్రిసెట్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ఆశ అనే రకం కూడా మనకి మధ్యకాలిక రకం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందాక చెప్పినట్టు నేలకు తగ్గట్టు మనకు రకాలు ఎంచుకోవడాన్ని గమనించినట్లయితే ఎక్కడైతే మనకి ఎర్రచెలక నేలలు ఉంటాయో అక్కడ మనం మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలి. ఎవరైతే వర్షాధారంగా కందిని సాగు చేస్తున్నారో వాళ్ళు మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలి. ఎవరైతే నల్లరేగడి నేలల్లో సాగు చేస్తున్నారో నీటి సదుపాయం ఉంటుందో వాళ్ళు కొంత మధ్యకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది సార్.
2: అయితే మన తెలంగాణ రాష్ట్రంలో వరితో పాటు పత్తి, జొన్న, మొక్కజొన్న కూడా ఎక్కువగా పండిస్తుంటారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ కంది పంటను ప్రత్యేకంగా పండించవచ్చా, లేకపోతే అంతర పంటగా పండించవచ్చా, లేకపోతే మరి పంట మార్పిడి ద్వారా కూడా మనం ఈ పంటను పండించవచ్చా, ఏది ఉపయుక్తంగా రైతులకు ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఒకసారి ఈ చర్చ లాంటి విషయాన్ని మీరు సమగ్రంగా వివరించండి.
1: చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే ఇందాక మనకి కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వీటితో పాటు చాలా డిస్ట్రిక్ట్ జిల్లాల్లో మనకి కంది అనేటటువంటిది అందుబాటులో ఉంది. మీరు చెప్పినట్టు వరి సాగు చేసేటటువంటి రైతులు కూడా గట్ల మీద మనకు సాగు చేయడానికి ICP 8863 మారుతి అనేటటువంటి రకం మనకి క్రిసాట్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము మనకి గట్ల మీద కూడా మనకు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా పత్తిలో మనం గమనించినట్లయితే ప్రతి 4 కానీ 6 వరుసలకు ఒక కంది వరుస ఇంతకుముందు రైతులకు ఇది అలవాటు, ఈ మధ్య కొంత తప్పిపోయారు. కాబట్టి ఇది కూడా మనకి ప్రతి 4-6 వరుసల పత్తి వరుసలకు మనం కంది సాగు చేసుకున్నట్లయితే దీనివల్ల మనకి ఇంటి ఖర్చు వరకు మనకి పప్పు ధాన్యాలు అనేటటువంటివి అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఇందాక మీరు చెప్పినట్టు జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇటువంటి రకాలను మనము ఒక కంది వరుసకి 2 జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ వరుసలను కానీ మనము సాగు చేయాలి. అదే ఎందుకంటే ఇలాగ అంతర పంటలు మనము రైతులకు సిఫారసు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పంట నష్టపోతే పూర్తిగా ఇంకొక పంటను

0: నుంచి కొంత ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే పత్తికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే, పత్తి ఒకవేళ నష్టపోతే కంది నుంచి ఆదాయం పొందవచ్చు, కంది నష్టపోతే పత్తి నుంచి ఆదాయం పొందడానికి మనకి ఈ అంతర పంటలు అనేటటువంటిది మనం రికమెండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నిష్పత్తి ఎందుకు 1:4, 1:6 ఎందుకు మనము సిఫారసు చేస్తున్నామంటే, ఈ నిష్పత్తిలో రైతులు సాగు చేసుకున్నప్పుడు కొంత ఏవైతే కీటకాలు ఉంటాయో మనకి రైతులకు సహాయం చేసేటటువంటి కీటకాలు మనకి వీటి నిష్పత్తి పెరిగినట్లు మనం గమనించడం జరిగింది. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇటువంటి పంటలతో కందిని సాగు చేసుకున్నట్లయితే ఎండు తెగులు యొక్క సమానమైనటువంటిది మనకి తగ్గడం జరిగింది. అంటే మొక్కలు మనకి ఎండు తెగులు ఆశించడం అనేది తక్కువ గమనించడం జరిగింది ఇటువంటి అంతర పంటలతో మనం సాగు చేసుకున్నట్లయితే. కాబట్టి కందిని మనము ఇంతే కాకుండా యాసంగిలో కూడా మనం వేరుశనగతో అంతర పంటలు సాగు చేయవచ్చు. అదేవిధంగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో మనము పసుపుతో కూడా ప్రతి 4 కానీ 6 వరుసలకు ఒక కంది వరుస సాగు చేసేటటువంటి అలవాటు ఉంది రైతులకు. ఇది మరొక్కసారి మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2026 నుంచి 2031 మనకు పప్పు దినుసుల సంవత్సరంగా మనకు ప్రకటించారో, ఇటువంటి సందర్భంలో మనం వీటిని మళ్ళీ ఒకసారి ఆచరణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది.
1: చాలా చక్కగా మీరు అంతర పంటలుగా కందిని ఏ విధంగా పండించుకోవాలి, ఎటువంటి ఆరోగ్యకరమైన పంటను పండించుకోవచ్చు అని వివరించారు. అయితే ఈ కంది పంటను అంతర పంటగా పండించడం ద్వారా కానీ ఏమైనా ఈ భూమి సారవంతమైనటువంటి భూమి పెరిగే అవకాశం ఉందా? మరి ఈ సారం పెరగడం వల్ల ఈ పంటలు కూడా పండించే పద్ధతిలో మార్పు వచ్చి చక్కటి ఆదాయాన్ని చక్కటి ఉత్పత్తి చేసుకోవచ్చా? తర్వాత పంట మార్పిడి కూడా మనం చేయాలని చెప్పి మీలాంటి శాస్త్రవేత్తలు అదే పనిగా నొక్కి ఒక్కానిస్తుంటారు. పేపర్లు అయితేనేమి, రేడియోలు అయితేనేమి, టీవీలు అయితేనేమి కూడా ఇటువంటి సందర్భంలో పంట మార్పిడి గురించి ఒకసారి మీరు వివరిస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది ఈ సందర్భంలో తెలియచేయని.
0: అయితే మనం చాలామంది రైతు సోదరులు ఇప్పుడు తెలంగాణ విస్తీర్ణంలో గమనించినట్టయితే వరి, పత్తి, మొక్కజొన్న ఈ 3 ప్రధాన పంటలు మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే ఎల్నినో లాంటి ఈ సంవత్సరం మనకి ఎల్నినో ప్రభావం కొంత ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఇప్పటికి కూడా మనకి చాలా జిల్లాలలో చాలా మండలాల్లో మనకి తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. దీనివల్ల మనకి నమోదు కావాల్సినటువంటి విస్తీర్ణంలో, విత్తనం విత్తించుకోవాల్సినటువంటి విస్తీర్ణంలో సుమారు కేవలం 50-60% మాత్రమే విత్తుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే వర్షాలు మనకు తక్కువగా ఉంటాయనేసి మనకి ఏదైతే వాతావరణ శాఖ తెలియజేస్తుందో, ఇటువంటి పరిస్థితుల్లో నీరు తక్కువగా అవసరమైనటువంటి అపరాల పంటను మనం ఎంచుకున్నట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్లు కందిని సాగు చేస్తే భూమి సారవంతం అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది సార్. ఎందుకంటే మనకి అపరాల పంటలు ఏవైనా కానీ కంది, పెసర, మినుము, ఉలువలు ఇటువంటివి గాలిలో ఉండేటటువంటి నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఈ స్థిరీకరించడం వల్ల మనకి నత్రజని అనేటటువంటిది అదనంగా భూమికి అనేటటువంటి చేరుతుంది. అంటే రైతు నెక్స్ట్ ఇయర్కి తను ఒక యూరియా బ్యాగు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే సుమారుగా ఇది 1 ఎకరాకి సుమారుగా 30-40 కిలోల నత్రజనిని భూమికి అదనంగా యాడ్ చేస్తుంది. అంతేకాకుండా స్వగుణంగా ఇవి ఆకులు రాలిపోయేటటువంటి గుణం ఉండడం వల్ల ఇవి నేలను కూడా మనకి సారవంతంగా చేసి భూమిలో ఉండేటటువంటి కర్బన శాతాన్ని కూడా పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అపరాల పంటలు మనకి కంది, పెసర, మినుము ఎటువంటి పంటలను సాగు చేసుకున్నా కానీ వీటి యొక్క వేరు వ్యవస్థ కూడా లోపలికి ఎక్కువగా భూమి లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇవి కొంత నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటాయి. వీటన్నిటి దృష్టిలో తప్పకుండా మనకి అపరాలు సాగు చేసుకున్నప్పుడు భూమి సారవంతం అనేది పెరుగుతుంది సార్.
1: అయితే ఈ నీటి యొక్క నిర్వహణ పద్ధతులు అవలంబించినప్పుడు మరి ఒక్కోసారి వర్షపాతం తక్కువ ఉండొచ్చు, ఒకసారి ఎక్కువగా ఉండొచ్చు, ఇటువంటి సందర్భంలో నీటి ఎద్దడి ఏర్పడవచ్చు, అత్యధిక వర్షపాతం కురవచ్చు. ఇటువంటి సందర్భంలో ఈ నీటి నిర్వహణ పద్ధతి ఏ విధంగా చేసుకోవాలి? అయితే ఎటువంటి రకాలు అనుకూలంగా ఉంటాయి బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు? ఈ 2 వివరాలు తెలియచేయండి.
0: ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎల్నినో ప్రభావం మనం గమనించినట్లయితే మనకి తక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేటటువంటిది మనకి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి కందిలో మనం గమనించినట్లయితే ప్రతి పంటలో సార్ మనకి సున్నితమైన దశ అనేటటువంటిది మనకు ఉంటుంది. కందిలో గమనించినట్లయితే మనకు మొగ్గ దశ, అంతేకాకుండా కాయలో గింజ కట్టేటటువంటి దశ, ఈ 2 మనకి సున్నితమైన దశలుగా మనము తెలియజేస్తాము. సున్నితమైన దశ అంటే ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురైతే చాలా దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి 2 దశల్లో మనం కొంతవరకు నీరు ఇవ్వగలిగితే

0: ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతు సోదరులు తెలియక చేస్తున్నటువంటి కొంత ఒక మిస్టేక్ ఏంటంటే, సార్ పంట పూర్తిగా పూత దశలో ఉన్నప్పుడు, పచ్చగా ఉన్నప్పుడు కందిలో మాత్రం నీళ్లు పెట్టకూడదు. ఆ టైంలో మనకి నీళ్లు ఎక్కువైనా, నీటి ఎద్దడికి గురైనా పంట పూత రాలిపోయే గుణం ఉండడం వల్ల మనకి దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి మొగ్గ దశ ఉన్నప్పుడే మనకు కొంత నీటి తడి ఇచ్చుకోవాలి, అది కూడా అతి స్వల్పంగా నీటి తడి ఇచ్చుకోవాలి. అదేవిధంగా గింజ కట్టేటప్పుడు కూడా నీటి తడి ఇచ్చుకున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంది.
1: ఇది ప్రత్యేకంగా గమనించాలని రైతులకు సూచన చేస్తున్నారు.
0: సరే, ప్రతి పంటలో వాళ్ళు సాగు చేస్తున్నటువంటి ప్రతి పంటలో ఇప్పుడున్నటువంటి ఎల్నినో ప్రభావంలో సున్నితమైన దశ ఏది అనేటటువంటి ఇది తనకు తెలియ ఉండాలి. తెలియకపోతే దగ్గరలో ఉండేటటువంటి వ్యవసాయ శాఖ వారిని కానీ శాస్త్రవేత్తలను కానీ అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
1: చక్కటి సూచన మీరు చేస్తున్నారు, బాగుంది. అయితే మరి బెట్ట పరిస్థితుల్లో కొన్ని రకాలు తట్టుకునే రకాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి వంగడాలు ఉన్నాయన్నారు. ఆ వంగడాల గురించి ఒక్కసారి వివరించండి.
0: అయితే మనం చేస్తున్నటువంటి పరిశోధనలో మనకి కంది అంటేనే మనకి వేరు వ్యవస్థ చాలా లోపలికి వెళ్తుంది. ఇది నీటి ఎద్దడిని ఈ కంది పంట అనేటటువంటిది తట్టుకుంటుంది. అందుకే మనకి రైతు సోదరులు వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఏదైతే మధ్య స్వల్పకాలిక రకాలు మనం ఏదైతే చెప్పామో, PRG 176, అదేవిధంగా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి WRG 93, 97, అలాగే 121, ఈ రకాలు అంటే ఇవి మనకి నీటి ఎద్దడిని తట్టుకోలేకపోయినా మనకి వర్షాకాలం అయిపోయేలోపు అంటే నీటి ఎద్దడిని మనకి ఎస్కేప్ అవ్వడం అంటారు, డ్రాట్ ఎస్కేప్ అంటారు సార్ వీటిని. నీటిని ఎద్దడిని తట్టుకునేటటువంటి కాకుండా నీటి ఎద్దడి రాకముందే ఈ పంట కాలం అయిపోతుంది. అంటే 140 నుంచి 160 రోజులు పంట కాలం ఉండేటటువంటి రకాలను మనం సాగు చేసుకున్నట్లయితే చివరి దశలో గింజ కట్టేటటువంటి దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా దిగుబడులు మంచిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
1: తర్వాత ఏ ఎరువులు ఏ విధంగా వాడాలి ఈ కంది పంటకు, ఆ వివరాలు కూడా ఒకసారి తెలియచేయండి.
0: కంది పంట మిగతా ఏ పంటలైనా కానీ మనకి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనం సిఫారసు చేసేటప్పుడు తప్పకుండా ముందుగా మనకి FIM ఫార్మ్ యాడ్ మెన్యూర్ అనేటటువంటిది మనకి పశువుల ఎరువు, సుమారుగా ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువులు మనం అంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా మనం సిఫారసు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు అనుకోవచ్చు, ఏదైతే మీరు సేంద్రియ ఎరువులు సిఫారసు చేశారో ఆ 2 టన్నులలో ఉండేటటువంటి సేంద్రియ ఎరువుల్లో ఉన్న నత్రజనిని నేను యూరియా రూపంలో ఇచ్చుకుంటాను అని అనుకోవచ్చు. కానీ సేంద్రియ ఎరువులలో వచ్చేటటువంటి లాభాన్ని మనం ఈ రసాయన ఎరువులు అనేటటువంటి చేకూర్చలేవు. కాబట్టి తప్పకుండా ప్రతి ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు కంది పంట, పెసర, మినుము ఇవి గమనించినట్లయితే మనకి నత్రజని ఎరువులు కానీ భాస్వరం ఎరువులు చాలా తక్కువ అవసరం సార్. మనకి 8 కిలోల నత్రజని, కేవలం 20 కిలోల భాస్వరం, అంటే మనకు ఒక DAP బ్యాగు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది చాలా తక్కువ ఉండేటటువంటిది. అంతేకాకుండా కొంత రైతు సోదరులు ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కందిలో మొదటి 60 రోజులు కొంత పెరుగుదల అనేటటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము విత్తనంతో పాటు మనము ఎరువులు వేసుకున్నట్లయితే, అంటే అడుగు మందు విత్తనంతో పాటు వేసుకున్నట్లయితే కొంత గ్రోత్ ఎక్కువగా, పెరుగుదల ఎక్కువగా వచ్చి మనకు కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: తర్వాత ఈ చీడపీడలు వచ్చే అవకాశాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఎల్నినో ప్రభావం అంటున్నారు, ఒకసారి వర్షం పడే అవకాశం ఉంది, ఒకసారి ఎండ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ చీడపీడలు ఆశించే అవకాశాలు ఉన్నాయి, మరి ఆ చీడపీడల మరి నివారణ పద్ధతులు కూడా ఒక్కసారి రైతు సోదరులకు తెలియచేయండి.
0: అయితే కందిలో మనం గమనించినట్లయితే ఎక్కువ శాతం మనకి విల్ట్, ఎండు తెగులు అనేటటువంటిది మనకి ఎక్కువగా ఆశిస్తుంది. ఇది నీళ్లు మన పొలంలో నిలబడినప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఈ ఎల్నినో ప్రభావం వల్ల నీళ్ళు నిలబడకపోతే చాలా సంతోషము, ఎటువంటి ఎండు తెగులు ఆశించకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ వేసినటువంటి పొలంలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే కందిని మనం సాగు చేసుకున్నట్లయితే కొంత ఎండు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండు తెగులు మనము గుర్తుపట్టడానికి పంట యొక్క మొక్క యొక్క కాండాన్ని మనం నిటారుగా చీల్చి చూసినట్టయితే లోపల గోధుమ రంగు చారలు కనిపిస్తున్నాయి. దీనికి మనకి అందుబాటులో ఉండేటటువంటి మనకి మందులు మనం వాడుకున్నట్లయితే 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం వేరు దగ్గర మనం తడుచుకున్నట్టయితే దీన్ని మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ బిట్టకు గురైనప్పుడు కొంచెం రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది సార్. ఈ తెగుళ్ళ పరంగా చూసుకున్నట్టయితే మనకి స్టెరిలిటీ మొసాయిక్ డిసీజ్ అనేటటువంటిది, అంటే వెర్రి తెగులు అని అంటాము మనము. ఈ వెర్రి తెగులు మనకి ఆశించినప్పుడు పూర్తిగా పంట శాకీయ దశలోనే ఉంటుంది. చిన్న చిన్న ఆకులు వచ్చి మనకి పూత అనేది రాదు, కంప్లీట్గా మనకి దిగుబడులు చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటప్పుడు ఈ నల్లుల్ని మనము నియంత్రి

0: నియంత్రించుకోవడానికి మనకి అకారిసైడ్స్ అనేటటువంటి వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ నల్లులను నియంత్రించుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటంటే ఇది నల్లులు ఒక మా మొక్కకి ఆశించినటువంటి వెర్రితెగులు ఆశించినటువంటి మొక్కను రసం పీల్చి మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి మొక్క దగ్గరికి మళ్ళీ రసం పీల్చినప్పుడు ఈ వీటి యొక్క లాలాజలం ద్వారా మనకి వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వ్యాపిస్తుంది. కాబట్టి మనం వెర్రితెగులు గమనించినట్లయితే మొక్కను ముందుగా పీకేయడం మనకి చాలా ముఖ్యమైనటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు.
1: చక్కటి సూచన మీరు అందిస్తున్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనం కంది పంటకు అనుకూలమైన రకాల గురించి ఒకసారి తెలియచేయండి. అయితే ఈశ్వరరెడ్డి గారు, ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనం కందిని కాస్త లేటుగైనా విత్తుకోవచ్చా, లేకపోతే విత్తుకోవడం మంచిది కాదా? మరి ఏ విధంగా ఈ కందిని విత్తి మనం సాగు చేసుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది, రైతులకు లాభదాయకంగా ఉంటుంది, వివరించండి.
0: మనకి ఏ పంట అయినా మనం విత్తుకోవడానికి ముందు మనం రైతులకు 50 నుంచి 60 మిల్లీమీటర్లు మనకి వర్షపాతం వచ్చిన తర్వాత మనం విత్తుకోవడానికి సిఫారసు చేస్తాము. ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడైనా మనకి అవసరమైనటువంటి వర్షపాతం నమోదు కాలేదు, లేకపోతే వివిధ పరిస్థితుల వల్ల వాళ్ళు విత్తుకోలేకపోయినారు అనుకోండి సార్, మనకి ఆగస్టు 15 వరకు కూడా మనకు కందినటువంటిది విత్తుకోవచ్చు. అయితే మనము ఏదైతే ఎర్రచెలక నెలలో 120 సెంటీమీటర్లు వరుసకి మనం సిఫారసు చేస్తున్నామో, అంటే 4 ఫీట్లు సిఫారసు చేస్తున్నామో, ఈ ఎల్నినో ఆ జూలై 15 తర్వాత కొంచెం మనం దగ్గరగా అంటే 3 ఫీట్లు కానీ మనకి విత్తుకున్నట్లయితే మనకి మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు కూడా ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి ఇందాక చెప్పినట్లు అడుగు మందు కూడా కంపల్సరిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్టయితే తొలి దశలో కొంత పెరుగుదల తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ విధంగా పెరుగుదల వచ్చేసి మనకు దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆగస్టు 15 వరకు కూడా కొంత వరుసకు దూరం మొక్క మొక్కకు దూరం తగ్గించి మొక్కల సంఖ్య పెంచుకొని విత్తుకోవడానికి అవకాశం ఉంది.
1: చాలా చక్కటి ఆలోచన రైతు సోదరులకు మీరు తెలియజేశారు. చివరగా మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన ఈ కంది రకాల గురించి ఒకసారి మననం చేసుకునేందుకు వివరించండి.
0: అయితే రైతు సోదరులకు ముఖ్యంగా మనకి వరి లాంటి పంటల్లో చాలామంది రైతు సోదరులకు అవగాహన ఉంది, సన్నగింజ రకాలు, దొడ్డు గింజ రకాలు చాలామంది అవగాహన ఉంది. కానీ కంది పంటలో గమనించినట్లయితే కంది సాగు చేసేటటువంటి రైతులకు కూడా కొంత అవగాహన తక్కువగా ఉంది. తప్పకుండా ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే నేల బట్టి తనకున్నటువంటి నీటి సదుపాయాన్ని బట్టి తను సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనకి ఎక్కడైతే ఎర్రచెలక నేలలు ఉందో వర్షాధారంగా సాగు చేస్తున్నారో వాళ్ళు మధ్య స్వల్పకాలిక రకాలు. ఈ మధ్య స్వల్పకాలిక రకాలు అంటే మనకి 140 నుంచి 160 రోజుల పంట కాలం ఉండేటటువంటి PRG 176 కానీ, WRG 93 కానీ, WRG E 97 కానీ, అదేవిధంగా WRG 121 ఇటువంటి రకాలను మనం మధ్య స్వల్పకాలిక రకాలు అంటాము. ఇవి 160 రోజులలోపు మనకి పంటకాలం పూర్తవుతుంది. అదేవిధంగా రైతు సోదరులకైతే 40 నీళ్ళు ఉండి కొంత నీటి సదుపాయం ఉందనుకోండి, వాళ్ళు మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు రెండు సాగు చేసుకోవచ్చు. అయితే మధ్యకాలిక రకాలను సాగు చేసుకున్నట్లయితే కొంత పంటకాల పరిమితి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దిగుబడులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఇటువంటి రైతు సోదరులు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG 4 కానీ, TDRG 59 కానీ, అదేవిధంగా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి WRG 255 అనేటటువంటి రకాలను మనం సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కగా మన రైతు సోదరులకు కంది పంట సాగుకు అనుకూలమైన రకాల గురించి తెలియజేయడం, తర్వాత మేలైన పద్ధతులు, తర్వాత ఎల్నినో ప్రభావం వలన ఈ కందిని ఆగస్టు 15వ తేదీ వరకు కూడా మనం విత్తుకోవచ్చని కూడా చక్కటి సలహా సూచన మీరు అందించారు. చాలా చక్కటి వివరాలు మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు ఈశ్వరరెడ్డి గారు.
0: ధన్యవాదాలు సార్.
2: కంది పంట సాగుకు మేలైన పద్ధతుల గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.

0: మహారాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వింటారు.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

శ్రోతలకు మరోమారు గుర్తు చేస్తున్నాము. రేపు రాత్రి 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికే ఫోన్ చేయండి, సరిగ్గు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేస్తూ 2324-0852, 2324-0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో ప్రసారమవుతుంది.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెంసేపట్లో.
1: ఆకాశవాణి ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఆయుష్

0: ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్తి భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతివేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి.

0: ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీ ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయం అవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్త భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డిఏ సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
2: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడటం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటలలో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి మన FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయము, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకము వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులను మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థలు FPOల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషను, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ

0: పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ ఎఫ్పిఓకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తము 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదటి విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖపతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్పార్లమెంటరీ భాష వాడారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించినందున హోంమంత్రి ఆదేశాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఖమ్మం జిల్లా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు మీ సేవను అత్యుత్తమ డిజిటల్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆగస్టు 15 నాటికి మీ సేవ ద్వారా మరిన్ని నూతన సేవలను అందుబాటులోకి తేవాలని, ప్రస్తుతం ఉన్న 33 శాఖల సేవల పరిధిని విస్తరించాలని సూచించారు. ఢిల్లీలో కర్ణాటక సీఎం డికే శివకుమార్తో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్

మంత్రి ఉత్తమ్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ భేటీ అయ్యారు. కర్ణాటక తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. తుంగభద్ర కృష్ణా జలాల వినియోగం, పంపిణీపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర సీఈఓ సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన సీఈఓ, ప్రస్తుతం రాష్ట్రంలో 76% పూర్తి కాగా కొన్ని నియోజకవర్గాల్లో 100% సాధించిన అధికారులను అభినందించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. సిబిఐ సమర్పించిన క్లోజర్ నివేదికను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆమోదించింది. గోదావరి నదీ జలాల ఎత్తిపోతలు పునఃప్రారంభమయ్యాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి 10,500 క్యూసెక్కులు నీటి ఎత్తిపోతలు చేపట్టారు. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా మధ్య మానేరుకు గోదావరి నీరు చేరుతుంది. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రం నుండి పాట విన్నారు. డ్యూడ్ చిత్రం కోసం సాయి అభయంకర్ ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం వినండి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెంసేపట్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఎస్ఎస్ ధమన్ సంగీత సారథ్యంలో దలేర్ మెహందీ, శ్రీనిధి చౌహాన్, సునిధి చౌహాన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం గేమ్ చేంజర్ చిత్రం నుండి.

జర్రగండి జర్రగండి జర్రగండి, గూగులెత్తికిన్న గుంసు వచ్చనండి. జర్రగండి జర్ర

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో చివరిగా వినండి, మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ ఆలపించిన రెహమాన్ గీతం, సంతోష్ నారాయణన్ సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో సమాచార సంధ్య న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

రాగం తానం పల్లవి. గానం శ్రీమతి వీరగంట లలితా చంద్రశేఖర్. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కీరవాణి రాగం ఖండజాతి త్రిపుట తాళం. రెండు కలల పల్లవి ఎత్తుగడ. సమం నుంచి మూడు అక్షరములు వదిలి. పదగర్భం ఆరు అక్షరములు. పల్లవి సాహిత్యం సరిగమ పదని పాడేద వాగ్దేవి గీర్వాణి.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి, గానం శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మధుర గీతాలు.

కార్యక్రమంలో ముందుగా వినండి గులే బకావళి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం.

గూఢచారి 116 ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. టి చలపతిరావు సంగీతం.

0: several others injured in the firing by Pakistani forces and protesters during a march organized by the Joint Awami Action Committee from Rawalkot to Muzaffarabad on Monday. The death toll from a powerful 7.1 magnitude earthquake in southwestern Japan rose to 18 today as soldiers and emergency crews searched a heavily damaged shopping mall, collapsed homes and a factory for survivors. At least 62 people were injured while several others remained missing. The quake struck Kumamoto Prefecture on Kyushu Island yesterday, causing widespread damage. At the ongoing Commonwealth Games in Glasgow, Scotland, 9 Indian boxers have assured medals for the country after sealing semi-final berths. 5 pugilists, including Arundhati Chaudhary in women's 70 kg, Sakshi Chaudhary in women's 51 kg, Sachin Sehwag in men's 60 kg, Ankush Panghal in men's 80 kg semi-finals, and Narinder Barwal in men's 90 plus kilogram categories registered victories today. India's overall medal tally currently stands at 12, comprising 2 gold, 7 silver and 3 bronze. And that's the end of this news bulletin.
1: Akashwani Hyderabad Kendram. Repu prasaram kanunna karyakramala vivaralu. రేపు ఉదయం 6:10 శ్రీ అత్తలూరి సోమేశ్వర శర్మ గారిచ్చే వేదపఠనం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో పుట్టపర్తి నారాయణాచార్యుల రచనలు 6:15. పొలం పనులు 6:35. ఇందులో కంది మినుము పంటల సాగు మేలైన పద్ధతులు శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరెడ్డి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ జి సాయన్న రేపు ఉదయం 7:00. ఉదయతరంగిణి కార్యక్రమం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ విశేషాలు, ఆ తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ అసిడిటీ గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎం రాజ్యలక్ష్మి గారి గాత్రం ప్రసారమవుతుంది 8:30. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఏఆర్ఎల్ మానస గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయోలిన్ శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. సుగం సంగీత్ కార్యక్రమంలో అనూప్ జెలోటా గారిచే భజనలు ప్రసారమవుతాయి 11:30. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది 12:40. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన గంటి భానుమతి గారి అన్వేషణ నవలా పరిచయం, పరిచయకర్త కృష్ణకుమారి గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో బెనిఫిట్స్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్, యోగా టీచర్ వాణిశ్రీ గారితో పరిచయం ప్రసారమవుతుంది, పరిచయకర్త రత్న అర్చక్. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఉగ్గు కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చులింగయ్య బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. వ్యవసాయ సూచనలు 6:50. ఇందులో జూలై మాసంలో సోయా చిక్కుడు పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు రాత్రి వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు పద్ధతులు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త బి పద్మజ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది, 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13:36. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 400

6.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.